ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకి నమస్కారం. 100.1 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 30వ తేదీ మంగళవారం. సహాయం చేస్తే మరిచిపో, సహాయం పొందితే గుర్తుంచుకో అన్నారు మహాత్మా గాంధీ గారు. శ్రోతలందరికీ శుభోదయం.

మనకు మానవ జన్మ ప్రసాదించింది భగవంతుడు. అలాంటప్పుడు మన శరీరంలోని ప్రతి అణువు ఆ భగవంతుని సేవకు అంకితం చేయడమే కదా న్యాయం.

సురేంద్రపురి చేరి ఈ ఆలయ ప్రాంగణంలో నిలచిన భక్తుల మనసులను ముప్పిరిగొనే భావాలు వర్ణించడానికి ఏ భాష సరిపోతుంది? అయినా తన భావాల్ని తనకు

0: మేమింతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో హనుమాన్ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణికి తొగడం కేంద్రం సుభాషితం, సమర్పణ ఎస్ భాగ్యలక్ష్మి గారు.
1: ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఒకరి అంతరంగానికి మరియు దైవానికి లోతైన సంబంధం నుండి వచ్చే అవగాహన.

0: మరియు జ్ఞానం అని నిర్వచించవచ్చు. అదేం విచిత్రమో కాని మనసులో కోరికలు ఒకదాని వెంట మరొకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. నివసించేందుకు ఇల్లు కావాలి, ఎలాగో ఇల్లు కట్టుకుంటాం. ఇంట్లోకి సౌకర్యాలు కావాలి, ఆ కోరిక తీరిపోయింది అనుకుంటే కారు, నగలు, ఇలా ఎన్నో తీరిన కోరికలతో ఆనందంగా ఉందామంటే కొత్తగా పుట్టుకొచ్చిన తీరని కోరికలు మనసును ఇంకా కలవరపరుస్తూనే ఉంటాయి. నిజానికి ఇదొక నిస్సహాయ స్థితి. కోరికలతో సతమతం కావడం మనిషి బలహీనతే. ప్రాపంచిక సౌకర్యాల కోసం ఎన్నో కష్టాలు పడతాం. కోరికలను నియంత్రించే ప్రయత్నం మాత్రం చేయం. ఇదొక సాలెగూడు వంటిది. ఇందులో నుంచి వెలుపలికి వచ్చి ఇదే జీవితం కాదు అనుకోవడానికి ఆత్మజ్ఞానం అవసరం. మనిషి నిజమైన జీవితం మంచి బుద్ధితో మెలగడంపై ఆధారపడి ఉంటుంది. తప్పుడు పనులు చేయకుండా అందరిలో మంచివాడని పేరు తెచ్చుకున్న వారికి సమాజంలో గౌరవం దక్కుతుంది. దీనంగా అజ్ఞానంలో దేవులాడుతూ జీవితం గడిపే బ్రతుకులో విలువలు శూన్యం. మంచి భోజనం తినాలనే కోరిక, చక్కని దుస్తులు ధరించాలనే ఆశ ఆ కోరికలు తీరిన అనంతరం తొలగిపోతాయి. భౌతికమైన అవసరాలు తీరిపోతే చాలనుకుంటే పొరపాటే. ఆకలి తిరిగి వస్తుంది, దుస్తులు మరలా చిరిగిపోతాయి. మనిషికి కోరికలే లేని స్థితికి చేరాలి. అలా అని కూడు, గుడ్డ, ఇల్లు, వాకిలి అవసరం లేదని కాదు. మౌలికమైన బ్రతుకు బతుకుతూనే ఆధ్యాత్మిక జీవితం గడపాలని ఆదిశంకరాచార్యులు వివేక చూడామణిలో తెలిపారు. ఆధ్యాత్మికంగా బలంగా సాగే బ్రతుకులో పవిత్రత ఉంటుంది. ఎలాంటి బాధలు మనల్ని కదిలించలేవు. మనిషి స్వభావం మారేదాకా భౌతికమైన అవసరాలు కలుగుతూనే ఉంటాయి, బాధలు ఎదురవుతూనే ఉంటాయి. మనకు సహాయం ఎంత లభించినా కష్టాలను పూర్తిగా నివారించలేము. మనలో మంచితనాన్ని నింపుకొని పవిత్రులుగా జీవించడమే అంతులేని కోరికలకు పరిష్కారం. కోరికలకు, అనుబంధాలకు సంబంధం ఉందని ఆలోచిస్తే అర్థమవుతుంది. చెడుకు అనవసర అనుబంధాలకు దూరంగా ఉండాలి. మనస్సులోని చెడు ఆలోచనలు పూర్తిగా తొలగిపోయే వరకు ఈ కోరికలు గుర్రాలై స్వారీ చేస్తూ ఆశపెట్టి క్రిందకు తోయాలని చూస్తూనే ఉంటాయి. ఇది తెలుసుకోవడానికి పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా గమనిస్తే అనుభవాలు గుణపాఠాలు నేర్పుతాయి. మితిమీరిన ఆశలు, కోరికలు ముప్పు తెచ్చి పెడతాయి. తద్వారా వాటిల్లే కీడుకి మనమే బాధ్యులమవుతాం. మనం పవిత్రులం, ధన్యులం కావాలంటే నైతికతతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం ఎంతో అవసరం. అలాంటి జీవితమే అత్యుత్తమమైనది. మీ సొంత తర్కంలో మీరు కూరుకపోయి ఉన్నంతకాలం జీవితం యొక్క మాయాజలం తనంత తానుగా మీకు ప్రకటితమవ్వదు అని సద్గురు సుభాషితం. ఆధ్యాత్మికత అంటే ప్రత్యేకంగా మారడం గురించి కాదు, ఇది అన్నింటిలోనూ ఐక్యం అవ్వడం గురించి అంటారు సద్గురువు. స్వామి వివేకానంద వేదాలను విశ్లేషిస్తూ వేదాలు భగవంతుని వచనాలుగా భావించవచ్చు, ఆయన శ్వాసగా ఉండవచ్చు, కానీ వేదాలు భగవంతుడు మాత్రం కాదు. భగవంతుడిని చేరుకునే మహత్తర కార్యం మాత్రం మహోన్నతమైనదని విశదీకరిస్తాయి. అందుకే మానవ జన్మకు అంతిమ లక్ష్యం భగవద్దర్శనం. ఏ జ్ఞానం చేత భగవంతుని చేరుకుంటామో అదియే అత్యున్నత జ్ఞానం. దానినే ఆధ్యాత్మిక జ్ఞానం అని పిలవడం జరిగింది.
1: మీరు ఇంతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ ఎస్ భాగ్యలక్ష్మి గారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం. ఈనాటి రైతు సమాచార కార్యక్రమంలో చేప పిల్లల ఎంపికలు, మెలకువలు, వివరాలు తెలుసుకుంటారు.

చేప పిల్లల ఎంపికలో మెళకువల గురించి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా చేపల పెంపకం వర్షాకాలంలో ప్రారంభమవుతుంది. చెరువులు కుంటల్లోకి సరిపడా నీరు వచ్చిన వెంటనే రైతులు చేప పిల్లలను కొనుగోలు చేసి వదులుతారు. చెరువు సామర్థ్యాన్ని, విస్తీర్ణాన్ని, నీరు నిల్వ ఉండే కాలప

పరిమితిని పరిగణనలోనికి తీసుకోకపోవటం వల్ల అనుకున్న దిగుబడి రాక నష్టాల బారిన పడాల్సి వస్తుంది. లాభదాయకమైన చేపల పెంపకానికి చేప పిల్లల ఎంపికలో మెలకువలు పాటించాలి. పెంపకానికి అనేక రకాల చేపలున్నప్పటికీ ఆహారంలో ఒకదానితో ఒకటి పోటీ పడకుండా త్వరగా పెరిగే రకాలను మాత్రమే పెంపకానికి ఎంచుకోవాలి. అందులో కార్పు చేపలు, ఇందులో బొచ్చ, శీలావతి, రాగండి, బంగారు తీగ, వెండి చేప, గడ్డి చేప. మరొక రకం మరల్స్. మరల్స్ లో కొర్రమీను, కొర్రమట్ట, బురదమట్ట. క్యాట్ ఫిష్ లో అయితే దేశీయ మార్పు ఫెంగిస్, సింగి, ఇంకా తిలాపియా, పండుగప్ప, ఇలాంటి రకాలు సాగులో ఉన్నాయి. చేప పిల్లల కేంద్రాల్లో అంగుళం సైజు అంటే 4 అంగుళాల సైజు గల ఫింగర్లింగ్స్ చేప పిల్లలు లభిస్తూ ఉంటాయి. వీలైనంత వరకు పెంపకానికి ఫింగర్లింగ్స్ సైజు అంటే 3 నుంచి 4 అంగుళాల చేప పిల్లలను ఎంచుకోవాలి. ఎందుకంటే వీటిలో బ్రతుకుదల రేటు అధికంగా ఉంటుంది. చెరువులో చేపల పెరుగుదల వాటి సాంద్రత, లభించే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కృత్రిమ ఆహారం ఇస్తూ ఎరువులు వేసే చెరువుల్లో ఎకరా నీటి విస్తీర్ణానికి 2000 నుంచి 2500 చేప పిల్లలను వేయాలి. ఎలాంటి కృత్రిమ ఆహారం చెరువులు లేకుండా పెంచే చెరువుల్లో ఎకరా నీటి విస్తీర్ణానికి 1000 నుండి 1500 చేప పిల్లలను వేసుకోవాలి. చెరువు నిర్వహణ స్వభావంపై ఈ నిష్పత్తి ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. సాధారణంగా స్వల్పకాలిక నీటి వనరుల్లో బొచ్చ, బంగారు తీగ రకాలను 1:1 నిష్పత్తిలో వదులుకోవాలి. అలాగే దీర్ఘకాలిక నీటి వనరుల్లో బొచ్చ, రాహు, బంగారు తీగ రకాలను 3:4:3 నిష్పత్తిలో వదులుకోవాలి. కార్పు చేప పిల్లల రకాలు జిల్లాలో ఉండే ప్రభుత్వ, ప్రైవేటు చేప పిల్లల కేంద్రాల్లో లభిస్తుంటాయి. ప్రస్తుతం రవాణా ఖర్చు అధికంగా పెరిగాయి కాబట్టి సమీపంలో ఉండే 2 లేదా 3 రైతులు కలిసి తెచ్చుకుంటే చేప పిల్లల రవాణా ఖర్చు తగ్గించుకోవచ్చు. కొర్రమీను చేప పిల్లలు మాత్రం చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల్లో లభించవు. వీటిని ఆయా ప్రాంతాల్లో స్థానిక మత్స్యకారులు సహజ మంచినీటి వనరుల నుంచి సేకరించి అమ్ముతుంటారు. కార్పు చేపలతో పాటు వీటిని కూడా పెంచుకునే రైతులు వీరి నుండి కొనుగోలు చేసి పెంచుకోవచ్చు. కనీసం 2 అంగుళాల సైజు ఉండి నలుపు రంగులో ఉండే వాటిని మాత్రం పెంచుకోవడానికి తెచ్చుకోవాలి. పెంపకానికి ఎంపిక చేసుకునే చేప పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. చేప పిల్లల శరీరంపై ఎలాంటి మచ్చలు, పుండ్లు, కురుపులు, పరాన్నజీవులు ఉండరాదు. మొప్పలు లేత గులాబీ రంగులో ఉండాలి. వాజాలు విరిగిపోయినట్లు, కత్తిరించినట్లు ఉండకూడదు. చేప పిల్లలు ప్రకాశవంతంగా ఉండి చురుగ్గా కదులుతూ ఉండాలి. పులుసులు ఓడిపోయి చేప పిల్లలు మందకొడిగా ఈదరాదు. వీలైనంత వరకు అన్ని చేప పిల్లలు ఒకే సైజులో ఉండేలా చూసుకోవాలి. చేప పిల్లల రవాణా చాలా సున్నితమైనది. వాతావరణం చల్లగా ఉన్న సమయంలో రవాణా చేయటం మంచిది. చేప పిల్లలను రవాణా చేస్తున్న వాహనాన్ని ఎండలో నిలపకుండా నీడలో ఎక్కువసేపు పెట్టాలి. చిన్న సైజు చేప పిల్లలను ప్లాస్టిక్ బ్యాగుల్లో, పెద్ద సైజు చేప పిల్లలను ప్లాస్టిక్ డ్రమ్ముల్లో సరిపడా ఆక్సిజన్ తో రవాణా చేసుకుంటే మంచిది. చేప పిల్లలను చెరువు దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత వెంటనే చెరువు నీటికి అలవాటు చేసి నెమ్మదిగా వదలాలి. అలా కాకుండా సమయం లేదనే కారణంతో చేప పిల్లలను వేగంగా ఎత్తులో నుంచి చెరువులోకి పోయరాదు. ఇలా చేస్తే ఒత్తిడికి గురై అధిక మొత్తంలో చేపలు చనిపోయే ప్రమాదం ఉంది. చేప పిల్లల ఎంపికలో ఒకే రకం కాకుండా కనీసం 2-3 రకాలను కలిపి పెంచడం లాభదాయకంగా ఉంటుంది. ఈ విధంగా కావలసిన చేప పిల్లలను తగిన సంఖ్యలో ఎంపిక చేసుకుని చెరువుల్లో వదిలి మంచి యాజమాన్య పద్ధతులు చేపడితే చేపల దిగుబడి లాభదాయకంగా ఉంటుంది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈనాటి మీ ప్రసార వివరాలలో ముందుగా 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 నాటిక అందరి కోసం అనే నాటిక వింటారు. 7:45 ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ వివరాలు తెలుసుకుంటారు. అనంతరం చిత్రగీతాలు.

8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0874429538. మరొక నెంబర్ 2950399. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం, 11:00 చిత్రగీతాలు వింటారు.

12:10 నిమిషాలకు శాస్త్రీయ సంగీతం ఉస్తాద్ విలాయత్ ఖాన్ గారి సితార వాదనం వింటారు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి 2:30 కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. ఆరు 35 యువవాణి యువజనుల కార్యక్రమం. బీటెక్ కోర్సులు కాలేజీల ఎంపిక ప్రక్రియ కొన్ని వివరాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమంలో ఆయిల్ పామ్ సాగులో ఆదర్శ రైతు నర్సిరెడ్డి గారి అనుభవాలు. చేపల చెరువు నిర్వహణలో ప్రధానమంత్రి ఉపాధి కల్పనలో పిఎం ఈజీపీ లబ్ధిదారు కె భద్రయ్య గారి అనుభవాలు. ఇంకా కోడి పిల్లల పెంపకం వివరాలు.

8 గంటలకు కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతల కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. 10:00 హరికథ వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఇవి ఈనాటి మా ప్రసార వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్త ఉదయం కేంద్రం. నిలయంలో సమయం 6:45 వస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు 6:55. సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజలకు మెరుగైన

0: సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పర్యటనకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని ఒక హోటల్లో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ స్నాతకోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. 2020 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు డిగ్రీ పీజీ పట్టాలను రాష్టపతి ప్రదానం చేస్తారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్టపతి బంగారు పతకాలు అందజేసి సత్కరించనున్నారు. రాష్టపతి పర్యటన ఏర్పాట్లను రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నిన్న పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణలో ఎక్కడా లోపం తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ,
1: ట్రైబల్ యూనివర్సిటీ కాన్వకేషన్ గురించి గౌరవ రాష్టపతి గారు మన విశాఖపట్నానికి రానున్నారు. మేడం కి స్వాగతం పలకడానికి ఈ రోజు అన్ని రకాలుగా కూడా సన్నాహాలు జరిగినాయి. ఒక పక్క నుంచి సెక్యూరిటీ ఆస్పెక్ట్ గాను, ఒక పక్క నుంచి అడ్మినిస్ట్రేషన్ వైడ్ గా కూడా మేడం కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా గౌరవంగా ఆహ్వానించి సన్మానించుకుని కాన్వకేషన్ పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి మేడం ని గౌరవంగా వీడ్కలు పలకడానికి ఈ రోజు విశాఖపట్నం అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ కూడా రెడీగా ఉంది. సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో కూడా అన్ని కూడా చర్యలు తీసుకున్నాం.
0: రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో కూడా పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఆయన నిన్న అమరావతిలోని సచివాలయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. రాజధాని పనులపై ఇక నుంచి 2 నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 51,000 కోట్ల రూపాయల విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అభివృద్దిలో ఉన్న పనుల వివరాలను వారు ముఖ్యమంత్రికి వివరించారు. పనులు వేగంగా చేసేందుకు అవసరమైన మానవ వనరులు, యంత్రాలు, ఇతర సామాగ్రిని ముందుగానే సిద్దం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు నిర్మాణ సంస్థలకు సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఈరోజు జమ చేయనుంది. సాయంత్రం శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి మొదటి విడతలో 2 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,482 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు నేరుగా జమ అయ్యేలా వ్యవసాయ ఆర్థిక శాఖలన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాయి. మొదట ఈ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా మదిరిలో నిర్వహించాలని నిర్ణయించినా ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని చివరి నిమిషంలో వేదికను హైదరాబాద్కు మార్చారు. సింగపూర్, ఫిన్లాండ్ దేశాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విద్యా విధానాలను రాష్టంలో అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. గత ఏడాది 10వ తరగతి ఇంటర్మీడియట్లలో ఉత్తమ ఫలితాలు కనబరిచిన విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ తరపున మంత్రి లోకేష్ నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలో సత్కరించారు. 55 మంది 10వ తరగతి విద్యార్థులకు 30,000 రూపాయలు నగదు బహుమతిని, 61 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్టాప్లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, భవిష్యత్తులో దేశం మొత్తం ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలని, వచ్చే ఏడాది 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు వస్తున్న పెట్టుబడుల్లో 3వ వంతు రాయలసీమకే వస్తున్నాయని, ఫలితంగా స్థానిక యువతకు వేలల్లో ఉద్యోగాలు లభించనున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో భారీ ఎత్తున పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు, సాగునీటి పనులు చేపట్టినట్లు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఢిల్లీలో నిన్న జరిగిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంరక్షణ మండలి సమావేశంలో ఆయన పాల్గొని రాష్టంలో అమలవుతున్న సంజీవని పథకం గురించి వివరించారు.

డిజిటల్ వైద్య సేవలను గ్రామీణ స్థాయికి అందుబాటులోకి తీసుకురావడానికి సంజీవని పథకం ఇదోదికంగా ఉపకరిస్తోందని మంత్రి తెలిపారు. డిజిటల్ వైద్య సేవలు, ఏఐ కృత్రిమ మేధ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్టాలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 11 కోట్ల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని రూపొందించి రాష్టం అగ్రస్థానంలో ఉందని, వీటిలో 60% గత 2 ఏళ్లలోనే రూపొందించామని మంత్రి వెల్లడించారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలని అన్నారు. ప్రజలు ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాలని, వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్టంలో సుమారు 3,000 ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని, రాబోయే 3 నెలల్లో సమస్య పరిష్కరించేలా టెలికాం సంస్థలతో మాట్లాడాలి అని ముఖ్యమంత్రి సూచించారు. బియ్యం ఉత్పత్తి సేకరణలో

0: మరింత అందుబాటులోకి తేవాలని అన్నారు. ప్రజలు ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాలని, వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో సుమారు 3,000 ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని, రాబోయే 3 నెలల్లో సమస్య పరిష్కరించేలా టెలికాం సంస్థలతో మాట్లాడాలి అని ముఖ్యమంత్రి సూచించారు. బియ్యం ఉత్పత్తి సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో 300 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుండగా కేవలం 36 లక్షల టన్నులే వినియోగమవుతున్నాయని చెప్పారు. బియ్యం పరిశ్రమ అభివృద్దికి ఎగుమతులే తదుపరి పెద్ద అవకాశంగా మారాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బియ్యం మిల్లర్లు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునేందుకు వీలుగా ఉండేందుకు ప్రత్యేక బియ్యం ఎగుమతి విధానాన్ని రాష్ట ప్రభుత్వం రూపొందిస్తోందని, ప్రస్తుతం ఆ విధానం తయారీ దశలో ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేస్తారని ఎప్సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మే 12 నుంచి 20 వరకు నిర్వహించిన పరీక్షలకు 3,29,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం జూన్1 నాటికి ఫలితాలు వెలువడాల్సి ఉండగా ఇంటర్మీడియట్ ఫలితాలు, సీబీఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు వెలువడ్డంతో ఆలస్యమైంది. ఈ రోజు ఎప్సెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి చెప్పారు. ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి బలహీనపడిందని, దీని ఫలితంగా ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రాబోయే 7 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువుకు ముందే పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే పలు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్న మంత్రి వై సతీకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: प्रतिज्ञा इतः पूर्वम् अस्मिन् मासे अष्टदिनांके राष्ट्रपतिभवने रक्षा अलंकरण समारोहे प्रथमचरणस्य शौर्यपुरस्कारान् प्रदत्तवती। प्रधानमंत्री नरेन्द्र मोदी ह्यः अवदत् यत् तस्य सेशेल्स देशस्य यात्रा महत्वपूर्णैः परिणामैः पूरितम् आसीत्, येन भारत सेशेल्स देशयोः मैत्री प्रवर्धिता भविष्यति। सामाजिकान्तर्जालीये सन्देशे प्रधानमंत्री अवदत् यत् विगत पञ्चदश वर्षेषु उभयोः देशयोः मध्ये सम्बन्धः सुदृढविश्वासेन संयुक्तप्रगतिना च चिह्नितः अस्ति, यदा तु आगामि पञ्चाशत् वर्षाणि नवान्वेषणेन सुस्थिरतया संयुक्तसमृद्ध्या च निर्धारिताः भविष्यन्ति। सः सेशेल्स देशस्य स्वातन्त्र्यस्य 50वें वर्षे राष्ट्रियदिवसस्य समारोहे भागग्रहणाय हर्षं प्रकटितवान्। श्रीमोदी सेशेल्स देशस्य राष्ट्रपत्ये डॉ पैट्रिक हर्मिनी इत्यस्मै सेशेल्स देशस्य सर्वकाराय जनानां च स्नेहाय धन्यवादम् अददात्। राष्ट्रिय निवेशावसंरचना कोषस्य नीफ इत्यस्य कृते सर्वकारस्य समग्र प्रतिबद्धता अधुना 60,000 कोटि रूप्यकाणि अभवत्। एतदुपक्रमं मूलसौकर्याणां कृते अन्येषु राष्ट्रिय महत्वपूर्णेषु क्षेत्रेषु च केन्द्रस्य निवेश प्रतिबद्धतां प्रदर्शयति। केन्द्रीय मन्त्रिमण्डलेन गतसप्ताहे आधारभूत संरचना निवेशस्य गतिं वर्धयितुं देशे संस्थागत मूलधनम् उत्प्रेरयितुं च निधौ 30,000 कोटि रूप्यकाणां अतिरिक्त निवेश प्रतिबद्धतानुमोदिता। केन्द्रीय कृषि कृषक कल्याण मन्त्री शिवराज सिंह चौहानः अद्य आरभ्य पूर्वोत्तरस्य द्विदिवसीय यात्रायां भविष्यति। श्री चौहानः असम राज्यस्य गुवाहाटी नगरे उच्चस्तरीय समीक्षा सभायाः आयोजनं करिष्यति। सभायाम् असम राज्यस्य समीपस्थेषु क्षेत्रेषु सस्येषु ग्रामेषु महत्वपूर्ण जलसंरचनायां च जलप्लावस्य प्रभावस्य समीक्षा भविष्यति। वर्तमान सहायोद्धार कार्याणां प्रगतेः समीक्षापि भवितुं शक्नोति। असमराज्यस्य समीक्षायाः अनन्तरं श्रीचौहानः श्वः अरुणाचलप्रदेशस्य जलप्लावितक्षेत्राणां निरीक्षणं विधास्यति। सः जलप्लावितानां ग्रामाणां कृषिक्षेत्राणां सहायोद्धारशिबिराणां च स्थित्याः मूल्याङ्कनं कर्तुं वायुमार्गेण भूमार्गेण च सर्वेक्षणं करिष्यति। जुलाई मासस्य तृतीय दिनांकादारभ्यमाणस्य 75 दिवसात्मिकायाः वार्षिक अमरनाथ यात्रायाः प्राक् सुरक्षा संस्थाः पंजाबतः जम्मू कश्मीर पर्यन्तं तीर्थयात्रा मार्गे सज्जतां तीव्रीकृतवन्तः। मोक ड्रिल इति आचरन्ति, निरीक्षण प्रणालीं सक्रियं कुर्वन्ति। सहस्रशः तीर्थयात्रिणां सुरक्षित गमनागमनं सुनिश्चेतुं अन्ता संस्था समन्वयं सुदृढं कुर्वन्ति च। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిర్మల్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీజీ సాయన్న.
2: నిర్మల్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన ప్రారంభమైంది. ఓటర్ల జాబితాను సిబ్బంది పక్కాగా రూపొందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సిబ్బందికి సూచించారు. జిల్లాలో ఓటర్ నమోదు ప్రక్రియను పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాను ఖచ్చితంగా రూపొందించేందుకు చేపడుతున్న మ్యాపింగ్ విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటర్ల జాబితాలో ఎటువంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా చూడడమే ఈ ప్రత్యేక పరిశీలన లక్ష్యమన్నారు. అధికారులు సిబ్బంది అత్యంత బాధ్యతతో వ్యవహరించి ప్రతి ఇంటి నంబరు, ఓటర్ వివరాలు, ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్యలు ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో పారదర్శకత, ఖచ్చితత్వానికి ప్రాధాన్యతని ఇవ్వాలని, ప్రతి అర్హుడి పేరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో పేదలందరికీ చేరాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నిర్మల్ జిల్లా ప్రత్యేక అధికారి ఇలంబర్తి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల ప్రణాళిక కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో ఇలంబర్తి సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా చేపట్టిన కార్యక్రమాల వివరాలు అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ అన్ని శాఖలు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాలను విజయవంతం

0: ంగా నిర్వహించారని ప్రశంసించారు. గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెరగాలని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. ఇటీవల నిర్మల్ జిల్లాలో పర్యటించిన ఆయన పోలీసు శాఖ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాలు వ్యక్తిగత జీవితాలతో పాటు కుటుంబాలు, సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నతంగా స్థిరపడేలా చూడాలని సూచించారు. తినుబండారాల దుకాణదారులంతా తప్పనిసరిగా ఆహార పదార్థాల ప్రమాణాలకు సంబంధించిన నిబంధనలను పాటించాలని జిల్లా ఇన్ఛార్జ్ ఫుడ్ సేఫ్టీ అధికారి టి సునీత అన్నారు. జిల్లాలోని మిఠాయి దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో పలు దుకాణాల్లో గడువు తీరిన మిఠాయిలు, చాక్లెట్లు, లేబుళ్లు లేని ఆహార పదార్థాలను గుర్తించారు. ఆయా మిఠాయి దుకాణాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. దుకాణదారులంతా ఆహార పదార్థాలకు సంబంధించి లేబుళ్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు తక్కువగా ఉన్నందున ప్రజలందరూ ఆరుతడి పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ అన్నారు. ఇటీవల నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులందరూ ఈ వర్షాకాలంలో పెసర, మినుము, కంది పంటలు వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నరకం ధాన్యాలు వేసుకోవాలి అన్నారు. రైతులు రసాయనిక ఎరువులు తగ్గించి సేంద్రియ వ్యవసాయం చేయాలని అన్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా వైద్యాధికారి రాజేందర్ అన్నారు. ఇటీవల జిల్లాలో ఉన్న ప్రాథమిక వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమయంలో టైఫాయిడ్, డయేరియా, మలేరియా, విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటిలో మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా మందులు కొరత ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకొస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఈ సమయంలో కాచి చల్లార్చిన నీటిని తీసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల ముప్పు నుండి యువతను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ జానకి షర్మిల పిలుపునిచ్చారు. మిషన్ పరివర్తన్ నషా ముక్త్ భారత్ సప్తాహ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. డ్రగ్ వ్యసనానికి బానిసైతే బంగారు భవిష్యత్తు చిన్న భిన్నం కావడమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. ప్రస్తుతం డ్రగ్స్ మహమ్మారి రూపంలోనే పెద్ద ముప్పు పొంచి ఉందని ఆమె అన్నారు. దీనిని అడ్డుకునేందుకు గ్రామ స్థాయిలో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, ఆరోగ్య పాఠశాల విధానంలో భాగంగా ప్రతి గురువారాన్ని డ్రగ్స్ వ్యతిరేక అవగాహన దినంగా కేటాయించామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ అవసరమైతే పోలీస్ సంక్షేమ శాఖల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించాలని, జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు.
1: నిర్మల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. చట్టబద్దమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పెట్రోల్ డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత మహిళల క్రికెట్ జట్టు లాస్ ఏంజల్స్లో 2028లో జరిగే ఒలింపిక్స్కు అర్హత సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈరోజు విజయనగరంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకకు హాజరవుతారు. అనంతరం రేపు అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. స్వీడన్లోని స్టాక్హోమ్లో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక ప్రసంగం చేశారు.

0: రూల్ ఆఫ్ లాను రక్షించడం, భారత్ స్వీడన్ అనుభవాలు అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో మాట్లాడుతూ ఆయన, చట్టబద్ధమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది తనంతట తానుగా ఉపాధిని సృష్టించలేదని, పేదరికాన్ని నిర్మూంచలేదని, కాని అంతకంటే ప్రాథమికమైన అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తమ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోకుండా నిరోధిస్తూ ప్రజలందరినీ చట్టం ముందు సమానులుగా చూసేలా, నిరంకుశ పాలన వల్ల ఏ ఒక్కరూ బలహీనపడకుండా ఉండేలా చట్టబద్ధమైన పాలన క్రమశిక్షణ నేర్పిస్తుందని వివరించారు. వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత, రాజ్యాంగ ప్రజాస్వామ్యం ఎంతో కీలకమని జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. న్యాయ సమీక్ష అనేది న్యాయస్థానాలకున్న అధికారం మాత్రమే కాదని, అది కోర్టులకు అప్పగించబడిన రాజ్యాంగపరమైన బాధ్యత అని స్పష్టం చేశారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai Pradhan Mantri Jan Arogya Yojana has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country and incorporates 62 crore people and now India is the world's largest digital public infrastructure healthcare.
0: Kendra Vyavasaya Raitu Sankshema Shaka Mantri Shivraj Singh Chauhan ఈ రోజు నుండి ఈశాన్య రాష్ట్రాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. అస్సాంలోని గౌహటిలో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి వరదల వల్ల పంటలు, గ్రామాలు, మౌలిక సదుపాయాలపై పడిన ప్రభావాన్ని, సహాయక చర్యల పురోగతిని అంచనా వేస్తారు. రేపు అరుణాచల్ ప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట పొలాలు, సహాయక శిబిరాలను వైమానిక, భూతల సర్వేల ద్వారా పరిశీలిస్తారు. ఈ సందర్భంగా బాధితులైన రైతులు, స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, అధికారులతో సమావేశమై పంట నష్టపరిహారం, బీమా చెల్లింపులు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం వ్యూహాలపై మంత్రి చర్చిస్తారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశీయ రీటైల్ ధరలను స్థిరంగా ఉంచి సామాన్య వినియోగదారులను కాపాడింది. అయితే దీనివల్ల సాధారణ రీటైల్ ధరలకు, పరిశ్రమలు కొనే బల్క్ ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను అరికట్టడానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా రిటైల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ను మాత్రమే పరిమితం చేసింది. ఈ నియంత్రణలు దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధన కొరత లేకుండా చేయడంలో, పంపిణీని క్రమబద్ధీకరించడంలో విజయవంతంగా తోడ్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి పూర్తిగా మెరుగుపడి సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వలను సమీక్షించిన ప్రభుత్వం ఇకపై ఈ తాత్కాలిక నియంత్రణలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి వీటిని పూర్తిగా ఉపసంహరించుకుంది. ఢిల్లీ కేబినెట్ నూతన ఎలక్ట్రిక్ వెహికల్

0: ఈవీ విధానానికి ఆమోదం తెలిపింది. రేపటి నుండి 4 దశల్లో అమలు జరగనున్న ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించింది. 31 మార్చి 2030 నాటికి ఢిల్లీలో రవాణా వ్యవస్థను పూర్తిగా ఉద్గార రహితంగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా మాట్లాడుతూ, నగర ప్రజల శ్రేయస్సు కోసం ఢిల్లీని కాలుష్యరహిత నగరంగా మార్చడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమన్నారు. వచ్చే 4 ఏళ్లలో దీనిని దశల వారీగా అమలు చేయడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిపారు.
1: के रूप में इस राज्य को मिलेगी, बल्कि पूरी दिल्ली को सस्टेनेबल, अफोर्डेबल और फ्यूचर रेडी ट्रांसपोर्टेशन के क्षेत्र में पूरे देश में सबसे आगे लेकर के जाएगी.
0: భారత మహిళల క్రికెట్ జట్టు 2028లో జరిగే లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. ప్రస్తుత ప్రపంచకప్లో అత్యుత్తమ స్థానంలో నిలిచిన ఆసియా జట్టుగా భారత్ విశ్వ క్రీడలకు క్వాలిఫై అయింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిన్న ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. మహిళల విభాగంలో భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా ఒలింపిక్ బెర్తులను ఖరారు చేసుకున్నాయి. ప్రతి ఖండం నుండి ఒక జట్టు చొప్పున నేరుగా కేటాయించారు. ఐసీసీ ర్యాంకింగ్స్ తో సంబంధం లేకుండా ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆధారంగా ఈ 4 ఖండాల జట్లను ఎంపిక చేశారు. మరోవైపు భారత పురుషుల క్రికెట్ జట్టు ఒలింపిక్స్ కు నేరుగా అర్హత సాధించాలంటే ఈ ఏడాది చివరి నాటికి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ఆసియా ఖండంలోనే అగ్రస్థానంలో నిలవాల్సి ఉంటుంది. ఈశాన్య భారతం, బీహార్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య భారతంలో రాబోయే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు 4 నుండి 5 డిగ్రీల వరకు తగ్గుతాయని కూడా ఐఎండి పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. చట్టబద్దమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: ఆకాశవాణి అందరి కోసం నాటిక వింటారు. రచన శ్రీ డి నాగేశ్వరరావు, నిర్వహణ శ్రీ ఎన్ఎస్ రావు, సహకారం శ్రీ జి సురేష్ బాబు. ఇందలి పాత్రలు, పాత్రధారులు ప్రభాకర్, శ్రీ కె వెంకట సత్య శ్రీనివాసరావు, బాలరాజు, శ్రీ బిహెచ్ వేణుగోపాలరావు, పురుషోత్తమయ్య, శ్రీ ఎం ప్రకాష్ రావు, చుక్కయ్య, శ్రీ ఏవి రమణమూర్తి.
4: బాబాయ్, బాబాయ్, ప్రసూ నాటికి ఎలా ఉందో తెలిసిందా బాబాయ్?
5: కాస్త తగ్గిందంట్లే అయ్యా, రాత్రే ఇంటికి తీసుకొచ్చారంట. నేనెళ్ళి పలకరించడం కుదరలా.
4: ఏంటి అసలు జబ్బు?
5: మలేరియా అంట. ఏది, మన ఊరు పిఎం గారు వస్తే గాని పూర్తిగా తెలవదు.
4: మనూరు పిఎమ్? ఆయనవరు బాబాయ్?
5: అదేరా, మీ పురుషోత్తమ మామయ్య ఎప్పుడు ఏదో రాజకీయ ఉపన్యాసంలాగా మాట్లాడతాడని ఆయనకు ఆ పేరు పెట్టారులే మనోళ్ళు.
4: పాపం ఆయనకి తెలిస్తే బాధపడ్డు.
5: ఎందుకు, పిఎం అంటే ప్రధానమంత్రినా ఏంటి, ప్రజల మనిషిని కూడా పిఎం అనొచ్చు. అయినా

0: బాధపడే మనిషి కాదులే.
1: ఆయన నిజంగానే ప్రజల మనిషి కదా బాబాయ్. ఈ ఊళ్ళో ఆయన సహాయం పొందని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటావా?
0: లేరు, ఆయన ఈ ఊరికి దేవుడు. కాకపోతే బావ వరుస అయ్యే వాళ్ళం, ఏదో ఆట పట్టిస్తాం. ఎవరికి ఏ టైంలో ఏ ఆపదొచ్చినా ముందుగా పరిగెత్తేది ఆయన ఇంటికే. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నాడు మహానుభావుడు. 100 ఏళ్ళు పచ్చగా ఉండాలి.
1: మనిషి బాగా డల్గా ఉన్నట్టున్నాడే.
0: ఈ మధ్య కొంచెం జబ్బు పడ్డాడులే. లేకపోతే అందరికంటే ముందే వచ్చి మీటింగ్ పెట్టేవాడు కదూ. రావయ్యా బావయ్యా, నువ్వు రాకపోతే ఈ పంచాయతీ ఆఫీసు బోసిపోయినట్టుంది.
2: వస్తున్నానయ్యా. ఎవరు? ప్రభాకరా.
1: అవును మావయ్య. ఆంటీకి ఎలా ఉంది?
2: తగ్గిందిలే, రాత్రే ఆసుపత్రి నుంచి తీసుకొచ్చాం.
0: డాక్టర్ ఏమన్నాడు బావా? ఏంటి అసలు?
2: ఏముంది, ఊరంతా ఉన్నదే మలేరియా జ్వరం. తగ్గింది కానీ ఇంకో 10 రోజులు మందులు వాడాలని చెప్పాడు. అవును, నువ్వెప్పుడొచ్చావయ్యా?
1: రాత్రి బాగా పొద్దుపోయి వచ్చానులే మావయ్య. అసలు మీరేంటి ఇలా అయిపోయారు?
2: ఎలా అయిపోయాను? పచ్చగా అయిపోయానా? అంతా మీ బాబాయ్ వాక్కు ఫలం.
0: చూసావా చూసావా, ఎవడ్రా లోకు అంటే బామ్మరదోడే లోకు అని నా మీద పడిపోతావే.
2: నువ్వు పచ్చగా ఉండాలి బావా, పచ్చగా ఉండాలి బావా అంటుంటే ఆనందపడ్డానే గాని నీ వాక్కు ఫలించి పచ్చ కావర్లు వచ్చి పచ్చపడిపోతానని అనుకోలేదయ్యా.
0: బాగానే ఉందిలే, ఉరుము ఉరుము మంగళం మీద పడిందంట. అట్టా ఉందిది. ఏదో నువ్వు సిరి సంపదలతో పచ్చగా ఉండాలన్నాను కానీ ఇట్టా పచ్చకామర్లు వచ్చి పచ్చబడాలన్నాను. పగలనక రాత్రనక మందు బిగిస్తే వచ్చిందే గాని నేనంటే రాలేదయ్యా జబ్బు.
2: చూసావంటయ్యా ప్రభా, ఈ మందు బిగించడం ఏదైతే ఉందో అది నేను తప్ప ఈ ఊళ్ళో ఇంకెవ్వరూ బిగించరని మీ బాబాయ్ దుష్ప్రచారం.
1: చచ అది కాదులే మావయ్య, మీరంటే మా బాబాయ్కి అభిమానం. మీరు బాగుండాలని ఆయన కోరిక.
2: అవునులే, నువ్వు ఆ చెట్టుకొమ్మవేగా బాబాయ్ మీద మాట పండిస్తావా?
0: నువ్వు బాగుండాలనే నా కోరిక బావా.
2: నువ్వేంటయ్యా, బావుమరుదోడు ఎవడైనా కోరుకోవాల్సిందే. ఎవరి కోసం? మా కోసం కాదు, మీ అక్క కోసం.
3: ఆల్రైట్ ఆల్రైట్, పోతాడుకల్లాంటి మాట అన్నావన్నా. బామర్దోడు బతుకు కోరతాడు, కోరాలి అంతే.
0: అదిగో మీ చెట్టు కొమ్మ వచ్చిందిలే నీకు సపోర్టుగా.
3: అవునరా, సపోర్టింగే. ఏమంటావు? మీరు మా బతుకు కోరాలి.
0: మేము మీ బతుకు కోరతాం, మీరు బాగా తాగి సావ కోరతారు అంతేగా.
3: ఒరే బావా, నేను మీ వాళ్ళకి మళ్ళీ కాదురా. పంటలు వచ్చినప్పుడు పారిసారాలు, కరువులు వచ్చినప్పుడు కల్తీ కళ్ళు తాగడం, మనం ఎప్పుడు పోతాడుకెళ్ళే తెలుసా?
1: ఏదైనా తప్పేగా మావయ్య, అది మాత్రం ఎందుకు?
3: ఓరి పిచ్చోడా, కళ్ళు తాగితే తప్పు కాదురా. అసలు కళ్ళంటే ఏంటో తెలుసా? నీకెట్లా తెలుసుద్దిలే, ఎప్పుడన్నా కళ్ళు తాగిన ముఖమైతేగా.
0: పోనీ, నీది కళ్ళు తాగిన ముఖమేగా, నీకేం తెలుసో చెప్పు.
3: ఆల్ రైట్, చెబుతా. మీరు తెలుసుకోవాలి కాబట్టి చెబుతా. బావా, కళ్ళంటే సురాపానంరా, అంటే దేవతలు తాగేది, అంటే అమృతం అన్నమాట. ఇది తాగితే సచ్చిన సావర్ తెలుసా?
1: మావయ్య, కళ్ళులోనూ ఆల్కహాల్ ఉంటుంది, ఈ కామెర్లు దాని పుణ్యమే. తెలిసి తెలిసి ఎందుకు?
3: కళ్ళు తాగితే కామెర్లు వచ్చి చస్తారా?
0: ఒరే మీరు చావర్రా, కానీ ఇంట్లో వాళ్ళని చంపుతారు. సరే మీ ఇష్టం, తాగండి, చచ్చేదాకా తాగండిరా.
3: అరే అది అమృతంరా అంటే సావమంటాడేంట్రా? శశ, నీకు చెప్పలేమురా, నీ చెల్లికి చెప్పలేం. ఒట్టి మూర్ఖులరా బాబు మీరు.
0: పోన్లేరా, మేం మూర్ఖులమే. నువ్వు తెలివైనోడువుగా, మరి నీకీ చెప్పలేంటి, ఊరంతా అప్పులేంటి, అది చెప్పు.
3: అరే ఓడు ఓడంటే కంచము ఓడే కళాయి ఓడేనని మా వాడు కళ్ళు తాగితేనే అప్పులేనయ్యా. మొన్న మీ చెల్లెలు ఇచ్చిన కిక్కుకి ఆసుపత్రిలో ఎంత కక్కాడో తెలుసా?
0: కక్కకేం చేస్తాడయ్యా, ఈ కళ్ళు మానమని నెత్తి నోరొట్టుకు చెప్పింది. మీ ఓడు ఇంటేనా? ఇంకేం చేస్తుంది? ఇసుగు పుట్టి ఇసం తాగింది.
3: గొప్ప పని చేసింది, ఇసం తాగింది, 20,000 వదిలిచ్చింది. పైగా నువ్వు సపోర్టు.
0: అవునండి, భార్య చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తుందిక?
3: ఆగాగు, నువ్వు ఆగన్నా. ఒరే బావా, భార్య అంటే ఎట్టా ఉండాలో తెలుసా? పార్వతీ అమ్మూరులాగా ఉండాలి.
0: ఆహా, అంటే నువ్వు పరమేశ్వరులాగా ఉంటావా?
3: ఆల్ రైట్, నేను పరమేశ్వరుణ్ణే. చరిత్ర తెలుసుకోరా, ఆనాడు దేవతలందరూ కైలాసానికి వెళ్ళి, అయ్యా శివయ్యా, మేము అమృతం కోసం పాల సముద్రాన్ని కలుగుతుంటే ఇసం వచ్చేసింది, దాన్ని నువ్వు తాగి పెట్టాలి అని అడిగారు. అప్పుడు శివయ్య పార్వతమ్మోరు మొహం చూసి ఏమంటావు అని అడిగాడు. అప్పుడు ఆ తల్లి చిన్న చిరునవ్వు చిందించేసి, నాదా

0: విషం తాగడం పెద్ద విషయం కాదులే, తాగేసేయి అందంట. అప్పుడు శివయ్య పుల్లకల్లు తాగినట్టు పుల్లుగా తాగేశాడంట. చూసావా, శివయ్య విషం తాగుతానంటే ఆ మహాతల్లి ఎంకరేజ్మెంట్ చేసిందే. మరి వీళ్ళేంట్రా, కళ్ళు తాగితే కళ్ళులు చేస్తారు, మాట వినిపించుకోవటం లేదని విషం తాగుతారా? ఎప్పుడు తెలుసుకుంటారా బాబు?
1: మీ ఆరోగ్యం బాగుండాలనేక తాగద్దనేది, అది అర్థం చేసుకోవాలి మామయ్య.
0: కళ్ళు తాగితే ఆరోగ్యం చెడిపోద్దా? మరి చిన్న చిన్న పిల్లలకి చిత్రమైన జబ్బులు వస్తున్నాయి కదా, వాళ్ళేం తాగుతారని?
2: ఆ మాట అంటే గుర్తొచ్చింది. మొన్న తూర్పు బజార్లో మన జగన్నాథ్ గారి కూతురయ్య 7 ఏళ్ల పిల్ల, కాళ్ళ ఎముకలు మెత్తబడిపోయి వంకర్లు తిరిగి పొట్టిగా తయారైనాయి. మీరు చూశారో లేదో?
3: చూశాం బావ, పాపం చిన్న పిల్ల చాలా బాధేసింది.
1: మామయ్య, దీన్ని బట్టి చూస్తుంటే మనం తాగే నీరు కలుషితమైందనిపిస్తుంది. తాగే నీటిలో కోలీ అనే రసాయనం కలిస్తే, ఇలా కామెర్ల జబ్బులు, ఫ్లోరైడ్ కలిస్తే ఎముకలు మెత్తబడే జబ్బు వస్తే రావచ్చు.
0: అట్టాగా, ఒరే అల్లుడా, పిల్లలు వయసుకు తగ్గట్టుగా ఎదగట్లేదని మన ఊరు శివరోళ్ళు కొందరు అంటున్నారా, అది ఒక రకం జబ్బేనంటావా?
1: అవును మామయ్య, అది ఒక రకం జబ్బే. మనం బయట ఎక్కడ పడితే అక్కడ మల విసర్జన చేయటం వల్ల హానికరమైన బ్యాక్టీరియా ఏర్పడి ట్రాపికల్ ఎంటరోపతి అనే పేగుపోత సమస్య తెస్తుంది. దానివల్ల పిల్లలు వయసుకు తగినంతగా ఎదగరు. ఈ విషయం మన వైద్యరంగం ఎప్పటినుంచో హెచ్చరిస్తోంది.
2: ఇదైతే నేను ఎక్కడో విన్నట్టే ఉందయ్యా, కానీ మన పల్లెటూళ్ళలో ఈ బయట మల విసర్జనని ఎలా ఆపగలం? నీరు కలుషితం కాకుండా ఏం చేయగలం?
1: అన్నీ చేయగలం మామయ్య, కాకపోతే అసలు మనం చెయ్యాలని అనుకోవాలి.
0: ఎందుకనుకో? జబ్బులు రావాలని కోరుకుంటామా ఏమిటి?
1: కోరుకోం గానీ చూసి చూడనట్టు పోతున్నాం. అసలు మీరెవరు? స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి వెళ్ళలేదా?
0: అంటే ప్రధానమంత్రి గారి కార్యక్రమం అన్నమాట, విన్నాం.
1: అది ప్రధానమంత్రి గారి సొంత కార్యక్రమం కాదు, ప్రతి వాళ్ళు పట్టించుకుని మద్దతు ఇవ్వవలసిన కార్యక్రమం. 125 కోట్ల మంది భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద పారిశుద్ధ్య కార్యక్రమం. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించదలుచుకున్న గొప్ప కార్యక్రమం. అదే స్వచ్ఛ భారత్ కార్యక్రమం.
2: అవునయ్యా, ఇదైతే నేను విన్నాను.
1: 2014 సెప్టెంబర్ 24వ తేదీన కేంద్ర కేబినెట్ ఈ స్వచ్ఛ భారత్ మిషన్కి ఆమోదం తెలిపింది. మన జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా 2014 అక్టోబర్ 2వ తేదీన మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని ప్రజలకు పిలుపునిచ్చారు. అప్పటినుంచి ప్రజలు, ప్రముఖుల భాగస్వామ్యంతో ఈ పథకం దేశానికి ప్రయోజనం చేకూరుస్తూనే ఉంది. ఎవరో మనలాంటి అశ్రద్ధపరులు తప్ప చాలామంది ప్రజలు దీన్ని ఉపయోగించుకుంటూనే ఉన్నారు.
4: మనం తొందరపడకపోతే టైం అయిపోయింది పొమ్మంటారేమో, అసలే పల్లెటూరు అంటే సులకను కూడాను.
1: ఏంటి బాబాయ్, పల్లెటూరు అంటే ఏమనుకుంటున్నావు? మన దేశ జనాభాలో 72% మంది ప్రజలు పల్లెటూళ్ళలోనే ఉంటున్నారు. అసలు ఆ మాటకొస్తే దేశ సౌభాగ్యానికి పల్లెటూళ్ళే పట్టుకొమ్మ అంటారు.
2: ఈ పట్టుకొమ్మ ఏదైతే ఉందో దాన్ని అలా ఉంచి మన బాలరాజు అన్నట్టు తొందరపడితేనే మంచిది.
1: మామయ్య, 2019 అక్టోబర్ 2 గాంధీ జయంతిలోపు భారతదేశాన్ని నిశ్శేషంగా పరిశుభ్రపరచాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అలా అని మనం అశ్రద్ధ చేయొద్దు.
4: ఇంకెందుకు, ఆ పని లేదు, ఈవేళ నుంచే మొదలెడదాం.
1: ముందు మన పరిసరాలను శుభ్రం చేసుకోవటం, మురుగు బయటికి పోయేలా డ్రైనేజీ పనులు చూడటంతో పని ప్రారంభిద్దాం. దాంతో మలేరియా, పైలేరియా లాంటి జబ్బులు రాకుండా చేసుకోవచ్చు. మురుగును తీసేసి కాస్త బ్లీచింగ్ పౌడర్ చల్లుకుంటే కొంతవరకు వ్యాధులు తెచ్చే దోమలు పోయినట్టే. ఇంకా కావాల్సి ఉంటే పంచాయతీ, హెల్త్ డిపార్ట్మెంట్ల సహాయం తీసుకుందాం. ముందు చెత్త ఏరేద్దాం.
0: ఆగబోయ్ అల్లుడు, ఈ చెత్త ఎత్తడానికి మనం పంచాయతీ చేపల్లుండగా, చెత్త ఎత్తే చెత్త పని మనం చేయడం ఎందుకు? రేపు చచ్చినట్టు ఆళ్లే చేస్తారు, ఇంకో పని ఉంటే చూడండి.
1: ఇప్పుడు మనం చేయడానికి మాత్రం ఏముంది, రేపు మంచినీళ్ళ కోసం ప్రయత్నిద్దాం.
4: సరే, అట్టాగే చేద్దాం. ఒరే బావా, నువ్వు వెళ్ళి జనాన్ని పిలుచుకురారా, ఈ చెత్త, ఈ మురుగు పనులు ఈ పూట కానిచ్చేద్దాం.
0: ఒరే చెత్త చెత్త అంటావేరా చెత్తనా బావా, గవర్నమెంట్ వాళ్ళు చేసే పనులు మనం చేసేస్తే ఇక వాళ్ళేం చేస్తారా బాబు, మేసి కూసుంటారా?
2: అట్టా కాదులేరా, ముందు పిలువ పని అయిపోతుంది.
1: మామయ్య, మన దేశ జనాభా 125 కోట్ల మంది, వీళ్ళందరికీ గవర్నమెంటే చేయాలంటే ఎంతమంది కార్మికుల్ని పెట్టాలి? అందుకే ప్రజలు స్వచ్ఛంద సేవ చేయాలి. అందుకేగా మన ప్రధానమంత్రి గారు చీపురు పట్టుకుని రోడ్లు ఊడ్చారు. ఆయన్ను చూసి మన మాజీ రాష్ట్రపతి గారు,

0: ఆయన చూసి మంత్రులు, సినీ కళాకారులు, మంచి మంచి సెలబ్రిటీలు అందరూ కూడా జై జై స్వచ్ఛ భారత్ అంటూ రోడ్ల మీదకు వచ్చి పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. అది చూసి ప్రజలు కూడా సహకరిస్తున్నారు. అసలు ఇక్కడ మనకు తెలియట్లేదు బాబాయ్, ఇదే విదేశాల్లో అయితే బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పారేయటం నిషిద్ధం. అంత క్రమశిక్షణ పాటిస్తారు, అందుకే వాళ్ళు మనకంటే ఆరోగ్యంగా ఉంటారు.
1: అక్కడోళ్ళు మనం బాగుంటాం అనుకుంటారులే, దూరపు కొండలు ఉండిపోని.
2: అసలు ప్రతి దానికి ఆ వితండవాదం ఎందుకయ్యా?
0: మామయ్య, పరిశుభ్రత లోపించటం వల్ల మన దేశం ఏటా 2,04,000 కోట్ల రూపాయలు నష్టపోతుందని ప్రపంచ బ్యాంకు లెక్కలు గట్టి చెప్తుంది. అది మన దేశ స్థూల ఉత్పత్తిలో 6% నష్టం అన్నమాట. అది అలా ఉంచితే ముఖ్యంగా తాగునీటి నాణ్యత లోపించిన దేశాల లిస్టులో మన దేశం 120వ స్థానంలో అట్టడుగున ఉందట. మరి జబ్బులు రావు.
1: ఆల్ రైట్, ఇదంతా నిజమేనయ్యా. ఇప్పుడు నా బట్టోళ్ళు పరిశుభ్రం అంటూ అస్తమానం ఈ పనిలో పడుంటే మరి మా నష్టం లెక్క కట్టేది ఎవరు?
0: ఎంత మావయ్య, వారానికి 2 గంటలు, ఏడాదికి 100 గంటలు కేటాయించి ప్రజలందరూ స్వచ్ఛ భారత్లో పాల్గొంటే చాలని ప్రధానమంత్రి గారు ప్రజలను కోరుతున్నారు.
2: అంతేలేవయ్యా, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వారానికి 2 గంటలు ఊరు కోసం చేస్తే తప్పేంటి? అదే ప్రధానమంత్రి గారు కోరేది.
1: ఆయన కోరొచ్చులే అన్న, ఇట్లాంటిది ఏదో చేస్తే వాళ్ళ పార్టీకి మంచి పేరు వస్తుందని ఆయన కోరిక. ఆయన కాకుండా ఇంకా ఏ పార్టీ వాళ్ళన్నా కోరుతున్నారా చెప్పు.
0: చచా, తెలియకుండా మాట్లాడక మావయ్య. ఇది దేశభక్తి నుంచి స్ఫూర్తి పొందిన కార్యక్రమమే తప్ప రాజకీయాలకు దీనికి సంబంధం లేదని చెప్తున్నారు.
2: ఆ చెబుతున్నది ఏదైతే ఉందో దాన్ని ఇతర పార్టీ వాళ్ళు ఎవరైనా పట్టించుకుంటున్నారా ప్రభా?
0: ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ గారు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మెచ్చుకొని పనిచేయటం వల్ల వాళ్ల పార్టీ వాళ్ళు ఆయన హోదాను రద్దు చేశారు. దాంతో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం బీజేపీకి సంబంధించింది కాదని, కేవలం దేశభక్తితో పనిచేశానని శశిధరూర్ గారు వివరణ ఇచ్చారు. ఇక తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు తన నియోజకవర్గంలో దీహనే గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. చూసారా ఎంత మార్పు వచ్చిందో?
3: మరే మరే, ఇంకా చాలా మంది ఎంపీలు ఇలాగే గ్రామాలను దత్తత తీసుకున్నారంటగా.
0: అవును బాబాయ్, సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం అని, అది స్వచ్ఛ భారత్ అనుబంధ పథకమే. ఆ పథకం కింద మన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారు నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో ఉన్న గ్రామాన్ని దత్త తీసుకుని తన రాజ్యసభ నిధుల నుంచి 3.5 కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి చేశారు. ఆ గ్రామం పేరు పుట్టంరాజు కండ్రిగా.
2: అబ్బాయి, ఈ స్వచ్ఛ భారత్ ఏదైతే ఉందో అది ప్రజలకు వచ్చిన మంచి అవకాశంగా అనుకుని ఈ సమయంలోనే మనం మన ఊరిని బాగు చేసుకోవడం చాలా మంచి పని.
3: అట్టాగే మంచి నీళ్లు, మరుగుదొడ్లు కూడా చాలా అవసరం.
1: ఆల్ రైట్, పోతాడు కల్లంటి మాట అన్నావు బావా. మంచినీళ్ళు వస్తే ముందు ఈ జబ్బులు భయం ఉండదు.
2: అవన్నీ రేపటి నుంచే చూద్దాం అంటున్నాడుగా ప్రభాకర్.
0: చూద్దాం మావయ్య. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్మార్ట్ ఇండియా కార్పొరేట్ సంస్థ 174 కమ్యూనిటీ మంచినీటి పథకాలని ఒకే రోజున ప్రారంభించింది. దానివల్ల రోజుకి సుమారు 8 లక్షల మందికి మంచినీటి అవసరం తీరుతుంది. కాబట్టి మనం ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది.
1: దానికి మరి ఎవరిని అడగాలో?
3: అబ్బాయికి తెలుసులేరా, నువ్వు తాగితే ఒక మాట, తాగింది దిగితే ఒక మాట, నీకు చెప్పిన పని ఏదో చేయరాదు.
2: అబ్బాయి ప్రభా, నీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఏమీ అనుకోవద్దు. మన గ్రామానికి మంచినీళ్ళు కావాలి, మరుగుదొడ్లు కావాలి, ఏం చేస్తావో చెయ్యి.
3: అవును, ఈ మరుగుదొడ్లు లేని ఆడవాళ్ళు నరకం చూస్తున్నారు.
1: అవునల్లుడు, ఆడవాళ్ళు పగటిపూట బయటికి వెళ్ళలేకపోతున్నారు, అయితే తెల్లారుజామున, లేకపోతే సాయంత్రం బాగా చీకటి పడ్డాక. ఆ చీకటిలో పురుగు పుట్ట ఉందని తెలిసినా ఇళ్ళకి తప్పదు కదా మరి.
0: అందుకే మావయ్య, మనకి తిండి బట్ట ఇల్లు మాత్రమే కనీస అవసరాలు కాదు, మరుగుదొడ్డి మురుగు కాలువ కూడా అవసరాలే అని మన ప్రధాని గారు అంటున్నారు. ప్రజలు దాన్ని విని ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని ఏర్పాటు చేసుకుంటున్నారు.
1: నిజమే అల్లుడు, మరుగుదొడ్డి కట్టాలంటే మరి డబ్బు కావాలి కదా, పేదోళ్ళు ఏం చేయగలరు చెప్పు.
0: పర్వాలేదు, ఇప్పుడున్న గవర్నమెంటు 12,000 లేదా 15,000 సహాయం చేస్తుంది, అది రేపు కనుక్కుందాం. ఇంకా కాస్త కూస్త అవసరం పడితే మనం వేసుకుని కట్టించుకోవాలి.
3: అంత మాత్రం ఇచ్చినా చాలే అయ్యా, మిగతాది చూసుకోలేమా?
0: అది పెద్ద కష్టం కాదులే మావయ్య, మనం చూద్దాంలే.
2: ఒరేయ్, మన ఊరోడికి ఆపద వస్తే మనం చూస్తూ వదిలేయంగా.
3: మరి రేపు టౌన్కి వెళ్ళి మాట్లాడదాం, టైం ఉందిగా.
0: 2019 అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి. 150వ గాంధీ జయంతి నాటికి దేశం క్లీన్ ఇండియాగా ఉండాలని ప్రధాని గారి ఆశయం.
2: ఈ ఆశయం ఏదైతే ఉందో అది ప్రధాని గారిది, ఫలితం ఏదైతే

0: అది ప్రజలది.
1: ఇంతకు ముందు చాలా గవర్నమెంట్లు వచ్చాయి పోయాయి, కానీ ఇట్టా పట్టుబట్టి పనిచేయడం ఈ గవర్నమెంట్కే చెల్లింది అబ్బాయి.
2: అవును మావయ్య, అందుకే మనము మన గ్రామాన్ని శుభ్రం చేసుకుందాం. పదండి
3: పదండి, చేద్దాం అందరి కోసం.
4: జై స్వచ్ఛ భారత్.
5: మీరింతవరకు అందరి కోసం నాటికి విన్నారు. రచన శ్రీ డి నాగేశ్వరరావు, నిర్వహణ శ్రీ ఎన్ఎస్ రావు, సహకారం శ్రీ జి సురేష్ బాబు. ఇందులి పాత్రలు పాత్రధారులు ప్రభాకర్ శ్రీ కె వెంకట సత్య శ్రీనివాసరావు, బాలరాజు శ్రీ బిహెచ్ వేణుగోపాలరావు, పురుషోత్తమయ్య శ్రీ ఎం ప్రకాశరావు, చుక్కయ్య శ్రీ ఏవి రమణమూర్తి. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతం వింటారు.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రీ ఆంజనేయం చిత్రం నుంచి పాట విన్నారు. ఇప్పుడు విరూపాక్ష చిత్రం నుంచి పాట వింటారు.

0: अनुबोस इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी फॉर वुमेन्स एंड ऑटोनॉमस कॉलेज केटीपीएस रोड पालवंचा जिल्ला लोने एकैक महिला इंजीनियरिंग कलाशाला डिप्लोमा बीटेक कोर्सुलतो पाटु हॉस्टल सौकर्यम नाण्यमैन विद्य 100% प्लेसमेंट मी अम्मायल उज्ज्वल भविष्यत्तुकी सुरक्षितमैन बेस्ट चॉइस कॉल चेयंडी 9246907407
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సర్ ఎన్యూమరేషన్ వివరాలు తెలుసుకుంటారు.
3: ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టింది. ఓటర్ల జాబితా యొక్క సమగ్రతను కాపాడటానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దీని ద్వారా ప్రస్తుతం ఓటర్ల డేటాను 2002 నాటి ఓటర్ల డేటాతో పక్కాగా లింక్ చేస్తున్నారు. 2026 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇది ఒక ప్రత్యేక సమగ్ర సవరణ. చనిపోయిన వారి పేర్లు, శాశ్వతంగా ఊరు విడిచి వెళ్లిపోయిన వారి పేర్లు, లేదా నకిలీ ఓట్లు కలిగి ఉన్న వారి పేర్లను పారదర్శకంగా విచారణ చేసి తొలగించడం, అలాగే కొత్తగా 18 నిండిన యువతకు ఓటు హక్కు కల్పించడం, ఈ జాబితాలో చేర్చడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. 2026 ఓటరు జాబితాలో ఉన్న ఒక ఓటరును అధికారిక బిఎల్ఓ యాప్ ద్వారా 2002 నాటి ఓటరు జాబితాలోని వాళ్ల కుటుంబ సభ్యునితో డిజిటల్గా లింక్ చేస్తారు. బూత్ లెవెల్ అధికారి, వీరిని బిఎల్ఓ అంటారు, ఇంటింటికి వెళ్లి డేటా మ్యాప్ చేయడం, ఫారంస్ ఇవ్వడం, కలెక్ట్ చేయడం వీరి యొక్క బాధ్యత. ఇంకొకరు బూత్ స్థాయి ఏజెంట్, వీరిని బిఎల్ఏ అంటారు. వీళ్ళు రాజకీయ పార్టీల తరపున బిఎల్ఓకి సహాయపడుతూ ఒక లోకల్ గైడ్ లాగా బిఎల్ఓకి వ్యవహరిస్తూ ఉంటారు. జూన్ 25, 2026 నుంచి జూలై 24, 2026 వరకు ఇంటింటి గణన నిర్వహిస్తున్నారు. జూలై 31, 2026 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనేది చేస్తారు. జూలై 31, 2026 నుంచి ఆగస్టు 30, 2026 వరకు క్లైమ్లు, అభ్యంతరాలు, దాఖలు కాలం అనేది నిర్ణయించారు. జూలై 31, 2026 నుండి సెప్టెంబర్ 28, 2026 వరకు నోటీసు దశ,

0: ఎమ్యునరేషన్ ఫారంలపై నిర్ణయం, ఇంకా క్లైమ్లు, అభ్యంతరాల పరిష్కారాన్ని ఈఆర్ఓలు ఏకకాలంలో నిర్వహిస్తారు. అక్టోబర్ 1, 2022 తుది ఓటర్ జాబితా ప్రచురణ, జూన్ 25 నుండి జూలై 24 వరకు ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్లో బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్లకు ముందే ముద్రించిన ఎన్యూమరేషన్ ఫారంలను 2 ప్రతులతో పంపిణీ చేస్తారు. ఇంకా ఆ ఫారంను నింపడంలో వారికి మార్గదర్శకత్వం చేస్తారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంను నింపిన తర్వాత బూత్ స్థాయి అధికారులు తమ తదుపరి సందర్శనలో అవి సేకరిస్తారు. పిఎల్ఏ ఎన్యూమరేషన్ ఫారం యొక్క ఒక ప్రతిని తన వద్ద ఉంచుకొని 2వ ప్రతిపై ఫారం అందినట్లు రసీదు ఇస్తారు. ఈ 2వ ప్రతిని ఓటరు తన వద్దే జాగ్రత్తగా ఉంచుకోవాలి. 2002 నాటి ఓటరు జాబితాలోని ఓటరుగా నమోదు అయి ఉంటే మీకు కేటాయించబడిన ఎన్యూమరేషన్ ఫారంలో 2002 నాటి ఓటర్ల వివరాలను సంబంధిత కాలంలో పూరించాల్సి ఉంటుంది. ఇంకా ఎన్యూమరేషన్ ఫారంలో మీ ప్రస్తుత కలర్ ఫోటో అంటించి, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఇతర వివరాలు పూరించి సంతకం చేసి ఇస్తే సరిపోతుంది. ఓటర్ పేరు 2002 నాటి ఓటర్ల జాబితాలో లేకపోతే వారు తమ తల్లిదండ్రులు, నాయనమ్మ, తాతయ్యల ఓటర్ వివరాలను సేకరించి ఎన్యూమరేషన్ ఫారంలోని సంబంధిత కాలంలో పూరించి ప్రస్తుత కలర్ ఫోటో అంటించాలి. దీనికోసం ఓటరు బూత్ స్థాయి అధికారి సహాయం తీసుకోవచ్చు. సరైన వివరాలను గుర్తించడంలో వారు మీకు సహాయపడతారు. ఇప్పుడు చెప్పుకున్న 2 కేటగిరీలకు చెందినవారు, కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునేవారు, జూలై 1, 1987 తేదీకి ముందు పుట్టిన వాళ్ళు, వాళ్ల సొంత సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుంది. అంటే జూలై 1, 1987 నుండి డిసెంబర్ 2, 2004 మధ్యలో పుట్టినవారు సర్టిఫికెట్తో పాటు తల్లి లేదా తండ్రిలో ఎవరో ఒకరి సర్టిఫికెట్ జత చేయాలి. ఇక డిసెంబర్ 2, 2004 తర్వాత పుట్టిన యంగ్ ఓటర్స్ అయితే వాళ్ల సర్టిఫికెట్తో పాటు తల్లిదండ్రులు, ఇద్దరు సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురణ తర్వాత లింక్ చేయబడిన లేదా గత సవర్ణ ఓటర్ల జాబితాలో లింక్ చేయడంలో వ్యత్యాసం ఉన్న వ్యక్తులకు ఈఆర్ఓ నోటీస్ జారీ చేస్తారు. నోటీస్ అందిన తర్వాత సంబంధిత ఓటరు తన అర్హతను నిరూపించుకోవడానికి సహాయక పత్రాలను అందించాల్సి ఉంటుంది. ఓటర్లు అందించవలసిన అవసరమైన సహాయక పత్రాల జాబితాను ఈసీఐ ఈ విధంగా సూచించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పిఎస్యులలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగి, పెన్షనర్లకు జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు, పెన్షన్ చెల్లింపు ఉత్తర్వు. జూలై 1, 1987 ముందు ప్రభుత్వం, స్థానిక అధికారులు, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, ఎల్ఐసి ఇలాంటి వాటి ద్వారా భారతదేశంలో జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు లేదా ధృవీకరణ పత్రం, సమర్థ అధికారి సంస్థ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం, పాస్పోర్టు, గుర్తింపు పొందిన బోర్డులు, విశ్వవిద్యాలయాలు జారీ చేసిన మెట్రికులేషన్, విద్యా అర్హత ధృవీకరణ పత్రం, సమర్థుడైన రాష్ట్ర అధికారి సంస్థ జారీ చేసిన శాశ్వత నివాస ధృవీకరణ పత్రం, అటవీ హక్కుల ధృవీకరణ పత్రం, సమర్థ అధికారి సంస్థ జారీ చేసిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ లేదా ఏదైనా కుల ధృవీకరణ పత్రం, నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సిటిజన్స్, రాష్ట్ర స్థానిక అధికారులు తయారు చేసిన కుటుంబ రిజిస్టర్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా భూమి, ఇంటి కేటాయింపు ధృవీకరణ పత్రం, ఇలాంటి పత్రాలు తప్పకుండా ఈసీఐకి మనం సమర్పించాల్సి ఉంటుంది. మీ ముంగిట్లోకి వచ్చే ఎన్యూమరేషన్ ఆఫీసర్లకి సహకరించండి, మీ పూర్తి వివరాలు అందించండి. రాబోయే కాలంలో ఓటరు జాబితాలో మీ పేరు మీద ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్త పడండి.
1: మీరింతవరకు సర్ ఎన్యూమరేషన్ వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతం వింటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు వస్తుంది. సమాచార్ ప్రభాత్ హిందీలోను 8:15 నిమిషాలకు, మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలోను వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ ఏ, గ్రూప్ బి గెజ్డెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, రీజనల్ డైరెక్టర్, ఆపరేషన్స్ ఆఫీసర్, ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రిన్సిపల్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టును బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఇంజనీరింగ్, బీఈ, బీటెక్ పాస్ అయి ఉండాలి, లేదా పీజీ లేదా పీజీ డిప్లొమా, పిహెచ్డి, ఎల్ఎల్బి పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు ఉద్యోగ అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అభ్యర్థుల వయసు 30 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు పోస్టును బట్టి 44,900 రూపాయల నుంచి 218,200 రూపాయల వేతనం శ్రేణి వీరికి అందుతుంది. స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్ చేస్తారు. దరఖాస్తును బట్టి రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఆ తర్వాత మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుదిగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.upsc.gov.in https://www.upsc.gov.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 3 జూలై 2020.

0: 26. మరొక ప్రకటన. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ న్యూఢిల్లీ వారు కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ CRE 5 ద్వారా వివిధ ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ బి గ్రూప్ సి నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. 1484 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. డైటీషియన్, అసిస్టెంట్ డైటీషియన్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, డెంటల్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, రేడియోగ్రాఫర్, ఈసీజీ టెక్నీషియన్, అటెండెంట్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 1484 పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదవ తరగతి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సి, ఎంఎస్సి, డిప్లొమా ఇన్ ఫార్మసీ, పీజీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కొన్ని పోస్టులకు సంబంధిత డిపార్ట్మెంటులో అనుభవం తప్పనిసరిగా చూస్తున్నారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://aimsexams.ac.in https://aimsexams.ac.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 13 జూలై 2026. సిబిటి పరీక్షను 25 నుంచి 27 వరకు నిర్వహిస్తారు. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 13 జూలై 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. మీకు నచ్చిన పాటను వినడం కోసం మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0874429503, మరొక నెంబర్ 2950309.

ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం శ్రీ ఎం సుమన్, ఎం కోటేశ్వరరావు గారు. మీరు కోరిన పాటను వినిపించడానికి, మీతో ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్న నా పేరు జి మౌనిక.

0: కార్యక్రమంలో మొదటి కాలర్. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కాదర్ భాష మేడం.
0: కాదర్ భాష గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారు?
0: బాగున్నానండి. ఏం చేస్తుంటారు?
1: టైలరింగ్ చేస్తుంటాను మేడం.
0: సరే, ఈరోజు ఏ పాటను వింటారు?
1: మంచి కుటుంబంలో ఎవరు లేని చోట ఇదిగో చిన్న మాట.
0: వినిపిస్తున్నానండి, వినండి.
1: ధన్యవాదాలు.

0: క్షమించండి, శుభాకాంక్షలు మర్చిపోయినందుకు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే.
1: శుభాకాంక్షలు శ్రోతలు, గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం.
3: గత 36 సంవత్సరాలుగా సింగరేణి కాలేజ్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయునిగా పనిచేసి ఈరోజు కొత్తగూడెం సింగరేణి కాలేజ్ ఎయిడెడ్ పాఠశాల నందు ప్రధానోపాధ్యాయురాలుగా ఉద్యోగ విరమణ చేస్తున్న శ్రీమతి అవసరాల సాయి సుజాత గారికి హార్దిక పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉద్యోగ విరమణ అనంతరం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీమతి అవసరాల సాయి సుజాత గారికి సింగరేణి కాలరీస్ ఎయిడెడ్ పాఠశాల కొత్తగూడెం తెలుగు పండిట్ శ్రీమతి సీరా ప్రసన్న, ప్రవీణ్, గోపికా పూర్ణిమ, చంద్రహాసిని గారులు హార్దిక పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

0: ఇవి ఈరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజు ఉదయం 8:35 శుభాకాంక్షల సమయం. శ్రోతలు గమనించాలి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి.
0: అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989670076.
0: మరొక నెంబర్ 7989701158.

0: శుభాకాంక్షలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక కాలర్. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: శుభోదయం అండి, మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు మారవేన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుంచి.
0: శ్రీనివాసరావు గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం.
0: ఏ పాటను వింటారండి ఈరోజు?
1: అందరూ మంచివారే సినిమా పేరు. దాంట్లో కట్టి ఎర్రకోక పోయేది ఆడదాకా, పలకన్న పలకది పంచదార చిలుక. ఈ పాట వేయండి మేడం.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: ముఖాన మొటిమల
9: సై బాల్,
8: గజ్జా బొబ్బల
9: సై బాల్,
8: నడువుల తామర
9: సై బాల్,
8: బురద పుల్ల
9: సై బాల్.
10: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
11: కార్యక్రమంలో మరొక కాలర్. హలో.
12: హలో మేడం, నమస్తే అండి.
11: నమస్తే అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం.
12: మేడం,
11: ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
12: నేను నాగేశ్వరరావు ఎనగంటి, భద్రాద్రి కొత్తగూడెం రామా టాకీస్ ఏరియా నెవరూపల్లి నుంచి మాట్లాడుతున్నాను మేడం.
11: బాగున్నారండి?
12: బాగున్నాం మేడం.
11: ఏం చేస్తుంటారండి?
12: నేను లగడ టీవీ రేడియో మెకానిక్ ని, ఇప్పుడు ప్రస్తుతానికి రేడియో శ్రోతనే.
11: ఓకే అండి, ఏ పాటను వింటారు ఈరోజు?
12: నాకు ఈరోజు తులసి సినిమాలో తెలంగాణ గలగల
11: చాలా బాగా పాడారండి, మీకోసం వినిపిస్తున్నాము, వినండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: శుభోదయం అండి, మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి స్వాగతం.
1: థ్యాంక్ యూ మేడం. చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. మీరెలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: ఏం చేస్తుంటారండి?
1: మేడం వ్యవసాయం చేస్తాం మేడం.
0: ఓకే, ఈరోజు ఏ పాటను వింటారు?
1: మేడం లక్ష్మీ నరసింహ సినిమాలో అందంలో ఆంధ్ర కోస్తా అనే పాట కావాలి మేడం.
0: వినిపిస్తానండి, వినండి.
1: ధన్యవాదాలు మేడం.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: హలో,
0: నమస్తే అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు కాగిత వెంకటేశ్వరరావు అండి, ప్రశాంతి నగర్ లక్ష్మీదేవి మండలం నుంచి మాట్లాడుతున్నాను.
0: వెంకటేశ్వరరావు గారు, ఏ పాటను వింటారండి ఈరోజు?
1: కల్పన చిత్రంలో ఇది నా కల్పన కవిత ఒక ఉదయంలో నా హృదయంలో తెలిసిన మంగాలం మొలిచిన సింధూరం. ఈ పాట చాలు మేడం,
0: వినిపిస్తున్నామండి, వినండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్. హలో,
1: నమస్తే
0: అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. ఓకే అండి, ఏం చేస్తుంటారండి? ఓకే అండి, ఏ పాటను వింటారు ఈరోజు? ఓకే అండి, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
2: కౌరవ సైన్యం
3: అంత సైన్యమే? వారిలో వీరాధిహీనులు ఎవరో నీకు తెలుసా?
2: తెలుసు రాకుమార్. అదిగో
4: కాంచనమయ వేదిక కనచేతనోజ్వల విభ్ర

0: ఇదిగో పితామహ అర్జునుడి శంఖారావు.
1: సింగం మాకటితో గుహాంతరమునంచే పాటుమై.
2: కార్యక్రమంలో మరొక కాలర్. హలో.
3: హలో,
2: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే మేడం, నేను కొయ్యగూడెం నుంచి వచ్చేమో మాట్లాడుతున్నాను మేడం.
2: బాగున్నారండి?
3: బాగున్నాం మేడం గారు, మీరు బాగున్నారా?
2: బాగున్నానండి. ఏం పాటను వింటారు ఈరోజు మరి?
3: ఆహానం చిత్రం నుంచి ఒక సాంగ్ మేడం, మంచి సాంగ్.
2: సరే అండి, వినిపిస్తాము, వినండి.
3: ఓకే మేడం, బాయ్.

0: अनुबोस इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी फॉर वुमेन्स एन ऑटोनॉमस कॉलेज केटीपीएस रोड पालवंचा जिल्लालोने एकैक महिला इंजनीरिंग कलाशाल डिप्लोमा बीटेक కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం నాణ్యమైన విద్య 100% ప్లేస్మెంట్ మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్ కాల్ చేయండి 9246907407
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: శ్రోతలు 100.1 మెగాహెచ్ పై మీ మాటతో పాట ఫోనిన్ లైవ్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక కాలర్. హలో.
3: హలో, శుభోదయం మేడం.
2: శుభోదయం అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం.
3: చిన్నపాసి ఇదిగో పాటం ఫిట్ వస్తుంది.
2: ఓకే అండి, చిన్నపాసి గారు ఎలా ఉన్నారండి?

0: మేడం వెరీ వెల్.
1: ఓకే, ఏ పాటను వింటారు ఈరోజు?
0: స్వాతి
1: తప్పకుండా అండి, వినిపిస్తున్నాము, వినండి.
0: థ్యాంక్ యూ మేడం.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: శుభోదయం అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సతీష్ గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, కార్యక్రమాలన్నీ వింటూ. నిన్న భారతీ రాజా గారు కూడా సాయంత్రం పూట వచ్చింది 4 గంటలకి.
0: ఓకే అండి,
1: మంచిగా ప్రతి రోజు కూడా ఒక సందర్భాన్ని ప్రకారం కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ శ్రోతలకు ఇటు విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందిస్తున్న ఆకాశవాణి కొత్తల కేంద్రం వారికి ధన్యవాదాలు మేడం.
0: చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు ఏ పాటలు వింటారు మరి?
1: నేనున్నాను సినిమాలో ఈ శ్వాసలో చేరుతున్న సాంగ్ వినిపించింది. చాలా రోజులు అయింది, రేడియోలో వింటే ఆనందం వేరని పాట పాడడం జరిగింది.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: వింటున్నారు, చాలా మంది వింటున్నారు. రుద్రంపూర్ లో ప్రసాద్ టీవీ మెకానిక్, అతను కూడా ట్రై చేస్తాను కానీ అసలు లైన్ దొరకట్లేదు. పొద్దున వాళ్ళ ఇంటికి పోతే రేడియో నడుస్తూనే ఉన్నది ఆయన దగ్గర.
0: ఓకే అండి, మీరు
1: చాలా మంది అట్లాగా ఇద్దరు ముగ్గురు ఉన్నారు టీవీ మేకర్లు, వాళ్ళు ప్రతిరోజు వింటారు కానీ అది లైన్ దొరకట్లేదు దొరకట్లేదని మేము కలిసినప్పుడు అలా మీరేనా రేడియోకి మాట్లాడదు మేము మాట్లాడద్దా అంటున్నారు.
0: ఓకే అండి, మీరు అడిగిన వాళ్ళ కోసం కూడా వినిపిస్తున్నాను.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: నమస్తే మేడం గారు. నేను సొప్పాయిగూడి చెన్నప్పారని మాట్లాడుతున్నాను. బాగున్నారండి?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాయండి. ఈరోజు నాకు పచ్చివాడు ప్రాణం సినిమాలో నుంచి కాశ్మీర్ రాయలో కన్యాకుమారి అనే పాట కోరుకుంటున్నానండి.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే ఓకే. నిన్న సాయంత్రం 4 గంటలకి భారతీ రాజా గురించి సమర్పించిన కార్యక్రమం కూడా చాలా బాగుందండి. అలాగే ప్రతిరోజు ఏదో ఒక కొత్త కార్యక్రమం. తర్వాత నిన్న రీజర్సరి స్త్రీల కార్యక్రమంలో శృతి గారు అరటి పండు గురించి చాలా అద్భుతంగా చెప్పారండి.
0: అవునండి.
1: గారికి, కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం వారి శంకర్రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.
0: ధన్యవాదాలండి. మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: శుభోదయం అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పాల్వంచ మండలం పునుకుల నుంచి అక్బర్ మేడం.
0: అక్బర్ గారు ఎలా ఉన్నారు, ఏం చేస్తుంటారు?
1: మచ్చికన్ షాప్ మేడం.
0: ఓకే అండి, బాగా రన్ అవుతుందా బిజినెస్?
1: బాగానే ఉంది మేడం.
0: ఓకే, ఏ పాటను వింటారు మరి ఈరోజు?
1: ఈరోజు ధర్మాత్ముడు సినిమా నుంచి ఓ గోపమ్ము ఇటు రావమ్ము, ఈ దాసుడి తప్పు దండంతో సరి మన్నించావమ్ము అనే పాట ఏంటి మేడం?
0: బాగా పాడారండి, వేస్తున్నాము వినండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్. హలో,
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పూనమ్ రమేష్ మేడం, లక్ష్మీదేవి మండలం శ్రీరాంపురం.
0: ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
0: చాలా బాగున్నానండి. ఏం పాటను వింటారు ఈరోజు?
1: మేడం ఎలా చెప్తాను, మూవీ నుంచి ఏగల పల్లకిలోన దిగి వచ్చింది ఈ దేవ కళ్యాణ పాట మేడం.
0: ఓకే అండి, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం. తెలంగాణ రాష్ట్రంలో

జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ మాటతో బాట కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు తుంపురు శ్రీనివాసరావు మేడం, సుజాత నగర్ మండలం, నిమ్మలగూడెం గ్రామం.
0: శ్రీనివాసరావు గారు బాగున్నారా అండి?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. ఏం చేస్తుంటారు?
1: నేను ఆర్ఎల్టి మేడం.
0: ఓకే అండి, ఎలా నడుస్తుంది?
1: ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వలేదు మేడం, అంతా అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు.
0: అవునండి, ఇప్పుడిప్పుడే రెయిన్స్ కూడా పడుతున్నాయి కదా, వర్షాలు.
1: అవునవును మేడం, సీజనల్ వస్తాయి కదా.
0: ఓకే అండి, ఏ పాటను వింటారు మరి ఈరోజు?
1: సింహాసనం మూవీ నుండి వహవాని యవ్వన అనే పాట ఏంటి మేడం.
0: ఓకే అండి, మీరు అడిగిన పాటను వినిపిస్తాను.
1: కోరి శ్రోతలు
0: చెప్పండి.
1: తుంపురు వీరస్వామి, సావిత్రి, దినేష్ కౌశిక్, సునీత, హాసిని, బోడా చిట్టి, బదావ శారద, రాము,
0: మీరు అడిగిన వారందరి కోసము పాట వినండి. ఓకే
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి
1: 9246907407. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం శ్రీ ఎం సుమన్, ఎం కోటేశ్వరరావు గారు. మీతోనే ఇప్పటివరకు ముచ్చటించిన నా పేరు మౌనిక.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఏకచిత్రగానం శీర్షికన నువ్వొస్తానంటే నేను వద్దంటా చిత్రంలోని పాటలు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మేరుగున్న పాట బాబు బంగారం చిత్రంలోనిది. ఇప్పుడు వినండి బలగం చిత్రం నుంచి రామ్ మిరియాల పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నూరు పాయింట్ 100.1 మెగాహెట్స్పై మరిన్ని చిత్రగీతాలు వింటారు.

ఓయ్, ఈ చిత్రం కోసం సునిధి చౌహాన్ కార్తిక్ పాడిన పాట అనంత శ్రీరామ్ సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

జుమ్మన్ దినాదం. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గీతామాధురి, బాలాజీ, దీపు పాడిన పాట. శుద్దాల అశోక్ తేజ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

మీరు విన్న ఈ పాట క్రిష్ చిత్రంలోనిది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి గురు చిత్రం కోసం డి ఆలపించిన ఈ పాటని.

0: With this win, Paraguay advances to the World Cup round of 16. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్, అంత డబ్బు?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్, 2 లక్షలు?
5: ఏమైంది నాన్న?
2: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే,
2: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు.
6: ఆర్బిఐ అంటుంది,
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: ముఖాన మొటిమల
9: సైబర్
8: గజ్జా బొబ్బల
9: సైబర్
8: నడువులో తామర
9: సైబర్
8: బురద పుల్ల
9: సైబర్.
10: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి.
11: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
12: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
13: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఈనాటి శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఉస్తాద్ విలాయత్ ఖాన్ గారి సితార్ వాదనం వింటారు.

0: మీరింతవరకు శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఉస్తాద్ విలాయత్ ఖాన్ గారి సితార్ వాదనం విన్నారు.
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల.
0: నిలయంలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది సేపట్లో తెలుగులో వార్తా ప్రసారం. ఈ ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను, సంస్థలను ఆదేశించింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరిట వెనిజులాలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్టు వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకుంటారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 373 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. రేపు అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకలో రాష్ట్రపతి పాల్గొంటారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. హర్యానాలోని హిస్సార్లో ఈరోజు జరిగిన ఖేత్ బచావ్ అభియాన్ ముగింపు సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, నేల స్వభావం, దానికి ఏ మోతాదులో ఎరువులు అవసరమవుతాయి అనే పూర్తి సమాచారాన్ని అందించే ఒక మొబైల్ యాప్ను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. భూసారాన్ని కాపాడుకోవడం కోసం రైతులు తమ పొలాల్లో రసాయన ఎరువులు, కీటకనాశనులను సమాన పద్ధతిలో వాడాలని, అలాగే సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని మంత్రి సూచించారు.
4: हम संतुलित खाद डालें, संतुलित कीटनाशक जितनी जरूरत है, जिन तत्वों की आवश्यकता वही डालें. अत्यधिक केमिकल फर्टिलाइजर के उपयोग से हमारी धरती बीमार हो रही है, हमारी मिट्टी खराब हो रही है और उसमें उत्पादित जो फल, सब्जी और अनाज है उसके कारण कई तरह की बीमारियां मानव शरीर में भी घर कर रही है. अलनीनो का प्रभाव यहां भी है, बारिश नहीं हो रही है. तो इस प्राकृतिक संतुलन को हमको बना के रखना पड़ेगा ताकि हमारी धरती सुरक्षित रहे तो हम भी सुरक्षित रहेंगे.
3: ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గితే దానివల్ల కలిగే నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తోందని పేర్కొన్నారు. భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో, ఆహార ధాన్యాల నిల్వలను సమృద్ధిగా ఉంచడంలో హర్యానా రైతులు అందిస్తున్న సహకారాన్ని

సందర్భంగా చౌహాన్ కొనియాడారు. పెట్రోల్ డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశీయ రీటైల్ ధరలను స్థిరంగా ఉంచి సామాన్య వినియోగదారులను కాపాడింది. అయితే దీనివల్ల సాధారణ రీటైల్ ధరలకు, పరిశ్రమలు కొనే బల్క్ ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలు అరికట్టడానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా రిటైల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే పరిమితం చేశారు. ఈ నియంత్రణలు దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధన కొరత లేకుండా చేయడంలో, పంపిణీని క్రమబద్దీకరించడంలో విజయవంతంగా తోడ్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి పూర్తిగా మెరుగుపడి సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వలను సమీక్షించిన ప్రభుత్వం ఇకపై ఈ తాత్కాలిక నియంత్రణలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి వీటిని పూర్తిగా ఉపసంహరించుకుంది. అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రజాప్రతినిధులకు, ప్రపంచ ప్రజాస్వామ్య సంస్థలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు ప్రజల ఆకాంక్షలు, హక్కులకు అత్యున్నత ప్రతీక అని, దేశ భవిష్యత్తును నిర్ణయించే వేదిక అని అన్నారు. భారతదేశంలో పార్లమెంట్ జాతీయ సమగ్రతకు, రాజ్యాంగ విలువలకు అద్దం పడుతుందని, ఇక్కడ ప్రతి పౌరుడి మాటకు స్థానం ఉంటుందని అన్నారు. ప్రస్తుత యుగంలో చట్టాలు చేయడంతో పాటు ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ధారించడం, ప్రజా ప్రయోజనాలపై చర్చించడం పార్లమెంటు ముఖ్య బాధ్యతలని ఓం బిర్లా చెప్పారు. ఈ దినోత్సవం చర్చలు, పారదర్శకతను బలోపేతం చేసేందుకు ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈ రోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను, సంస్థలను ఆదేశించింది. ప్రజల భద్రతను మెరుగుపరచడం, కుక్కల నుండి, వాటి దాడుల నుండి అరికట్టడం, న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడం కోసం అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. నిర్ణీత గడువులోగా ఈ మార్గదర్శకాలు అమలు జరిగేలా చూడాలని సంబంధిత శాఖలను కోరారు. ముఖ్యంగా ప్రతిరోజు ప్రభుత్వ ప్రాంగణాలకు వచ్చే రోగులు, పిల్లల రక్షణ కోసం ఈ బహిరంగ ప్రదేశాలను సురక్షితంగా మార్చాలనే ఉద్దేశంతో గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ తాజా ఆదేశాలను జారీ చేసింది. గ్రీస్కు చెందిన యూరోబ్యాంక్ ఎన్పీసీఐ భాగస్వామ్యంతో గ్రీస్ నుండి భారతదేశానికి నగదు బదిలీల కోసం యూపీఐ ఆధారిత సేవలను ప్రారంభించింది. భారత డిజిటల్ చెల్లింపుల అంతర్జాతీయ విస్తరణలో ఇదొక కీలక మైలురాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల కస్టమర్లు చాలా తక్కువ ఖర్చుతో సురక్షితంగా క్షణాల్లో నగదును బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. సాంకేతికత ద్వారా సరిహద్దులు దాటిన సంబంధాలను బలోపేతం చేయాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్కు యూపీఐ గ్లోబల్ గుర్తింపే నిదర్శనమని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఫక్తియా, పక్తికా, కునార్ ప్రాంతాలపై పాకిస్తాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులను పలువురు ప్రపంచ దేశాల నాయకులు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించాయి. మహిళలు, పిల్లలతో సహా అనేక మంది పౌరులు ఈ దాడుల్లో మరణించడం, గాయపడ్డంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నెల 28 రాత్రి జరిగిన ఈ వైమానిక దాడుల్లో 36 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, 163 మంది గాయపడ్డారని, నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తాలిబాన్ ఉప ప్రతినిధి హమ్దుల్లా ఫ్రితత్ వెల్లడించిన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం స్పందించింది. ఈ హింసాకాండపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శత్రుత్వానికి తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిచ్చిన ఆయన పౌరులను రక్షించాలని ఇరుపక్షాలను కోరారు. యూరోపియన్ యూనియన్ స్పందిస్తూ ఉద్రిక్తతలను వెంటనే

0: తగ్గించుకోవాలని, సంయమనం పాటించాలని కోరింది. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఎల్లప్పుడూ గౌరవించాలని, ప్రజల రక్షణను నిర్ధారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈయు స్పష్టం చేసింది. మంగళూరు తీరంలో చేపట్టిన సముద్ర శోధన సహాయక చర్యల్లో భాగంగా ప్రమాదంలో చిక్కుకున్న మంజుమాత అనే భారతీయ మత్స్యకార పడవ నుండి 6 మత్స్యకారులను భారత తీర రక్షక దళం నౌక సచేత్ విజయవంతంగా రక్షించింది. నిన్న సముద్రం అల్లకల్లోలంగా ఉండడం వల్ల మంజుమాత పడవ అడుగుభాగం దెబ్బతిని అందులోకి నీరు చేరిందని ఐసీజీ సామాజిక మాధ్యమ వేదికగా తెలిపింది. రక్షించిన మత్స్యకారులకు అవసరమైన సహాయం అందించి స్థానిక అధికారులకు అప్పగించడానికి న్యూ మంగళూరుకు తీసుకొస్తున్నట్టు ఐసీజీ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను సంస్థలను ఆదేశించింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరిట వెనిజులాలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్టు వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

కార్యక్రమంలో ముందుగా వినండి మిస్సమ్మ. ఈ చిత్రం కోసం ఏఎం రాజా, సుశీల పాడిన పాట. పింగళి సాహిత్యం అందించగా ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు.

ఆత్మబలం ఈ చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన పాట, ఆత్రేయ సాహిత్యం అందించగా కెవి మహాదేవన్ సంగీతం అందించారు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. నిలయంలో సమయం 1:10 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఉత్పత్తుల తయారీకి తెలంగాణ ఒక ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం శిల్పకళా వేదికలో విడుదల చేస్తారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించడం అవగాహన లేమికి నిదర్శనమని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. భారత్లో ఏరోస్పేస్ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి తెలంగాణ ఒక ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు, చిన్న మధ్య తరహా పరిశ్రమల విస్తృత నెట్వర్క్ ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తెలంగాణ ఇంజనీరింగ్కు ఒక కీలక కేంద్రంగా నిలిచిందన్నారు. హైదరాబాద్లోని చేసేసిలో ఏరో మార్ట్ హైదరాబాద్ 2026ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. వైమానిక రక్షణ రంగాలకు సంబంధించిన ఈ అంతర్జాతీయ వ్యాపార సదస్సులో భాగంగా వివిధ దేశాలకు సంబంధించిన కంపెనీల ప్రదర్శన స్టాల్స్ ను కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
1: serving the aerospace, defense and space industries. The state's new MSME policy is designed to help more enterprises enter precision engineering and allied industries. With a strong network of DRDO laboratories, defense PSUs and industry partners, Hyderabad is a national center for innovation and maintenance, repair and overhaul.
0: ఈ కార్యక్రమంలో బీసీఐ ఏరోస్పేస్ సీఈఓ స్టెఫాన్ పియర్ కాస్టెట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యులు డాక్టర్ సతీష్ రెడ్డి, తెలంగాణ ఏరోస్పేస్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్తో పాటు ఇటలీ కాన్సల్ జనరల్, ఫ్రాన్స్ కాన్సల్ జనరల్ కూడా పాల్గొన్నారు. ఈ 3 రోజుల సదస్సుకు 20 దేశాల నుంచి 400 పైచిలకు సంస్థల తరఫున 1200 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. సదస్సులో 10,000కు పైగా ముందస్తు B2B వ్యాపార సమావేశాలు నిర్వహిస్తారు. బోయింగ్, ఎయిర్బస్, లాక్హీడ్ మార్టిన్, జీఈ ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో పాటు భారతీయ MSMEలు పాల్గొంటున్న ఈ సదస్సు భారత్ను ప్రపంచ వైమానిక తయారీ కేంద్రంగా నిలిపే లక్ష్యంతో జరుగుతోంది. రాష్ట రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులను ప్రభుత్వం ఈరోజు విడుదల చేస్తుంది. తొలి విడత కింద 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41,37,000 మంది రైతుల ఖాతాల్లో సుమారు 2,482 కోట్ల రూపాయల నిధులు జమ కానున్నాయి. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ సాయంత్రం జరిగే రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీట నొక్కి విడుదల చేస్తారు. ఖమ్మం జిల్లా మధురలో ఈ కార్యక్రమం నిర్వహించవలసి ఉన్నప్పటికీ అక్కడ భారీ వర్షాల కారణంగా సభ రద్దయింది. దేశవ్యాప్తంగా దారిద్ర్య దిగువ రేఖకు దిగువన ఉన్న 25 కోట్ల మంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిందని, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలకు అనుగుణంగా పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. అనేక రాష్ట్రాల్లో అవినీతికి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని చెప్పారు. మేడ్చల్ మల్కాజ్గిరి ఘట్కేసర్లో జరుగుతున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నితిన్ నబీన్ మాట్లాడారు.
2: कि जब हमारी सरकार यहां बनेगी, हम इस धर्म के आधार पर आरक्षण को खत्म करेंगे और उसका लाभ हमारे SC, BC और हमारे ST समाज के लोगों को मिलेगा, क्योंकि हम उन लोगों को आगे लाना चाहते हैं. देश के 25 करोड़ आबादी को हमने गरीबी रेखा से बाहर लाया तो हमने उस संकल्प को पूरा किया जो हमारे प्रेरणा पुरुष दीनदयाल उपाध्याय जी ने कहा था.
0: ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లీటల రాజేందర్, టీకే అరుణ, డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. హ్యామ్ రోడ్లతో పాటు ప్రతిపాదిత రహదారుల నిర్మాణంతో రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయని, అందుకే తమ ప్రభుత్వం విద్యా వ్యవసాయంతో పాటు రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 2 సంవత్సరాల కాలంలోనే ప్లాన్, నాన్ ప్లాన్ కింద 7,110 కోట్ల నిధులు మంజూరు చేయించి రోడ్డు పనులు చేపట్టినట్టు వెల్లడించారు. హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తరణతో పాటు సుమారు 11,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక రీజనల్ రింగ్ రోడ్ పనులకు సైతం టెండర్లు పిలిచినట్లు మంత్రి తెలియజేశారు. వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా నల్లమల అటవీ ప్రాంతం గుండా నిర్మించ తలపెట్టిన మన్ననూరు శ్రీశైలం 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ నిర్మాణానికి 3 నెలల్లో DPRs ఖరారవుతుందని కూడా ఆయన చెప్పారు. కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర రైతాంగానికి సరిపడా ఎరువుల కోటాను కేటాయించేలా బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

0: రైతులకు సన్నబడ్ల బోనస్, ఎరువులు, విత్తనాలు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ నుంచే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందని, ఈసారి కూడా 9 రోజుల్లోనే రైతు భరోసా పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభాకర్ చెప్పారు. హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని మంత్రి ఈ ఉదయం స్వయంగా పరిశీలించారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించడం అవగాహన లేమికి నిదర్శనమని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి మాట్లాడుతూ, 2 సంవత్సరాల్లో బొగ్గు అమ్మకాల ద్వారా సింగరేణికి 11,000 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయని, బొగ్గు మాయమైతే లాభాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, బీఆర్ఎస్ నాయకులు సింగరేణి సొమ్ము వాడుకుని కార్మికులకు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు తనకు వ్యవసాయ అవసరాలకు చాలా ఉపయోగపడ్డాయని, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోసిట్టిపల్లి గ్రామానికి చెందిన తోట శేఖర్ చెప్పారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: నా పేరు తోటశేఖర్, రాజన్న సిరిసిల్ల జిల్లా. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 23వ విడుద నిధులు నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఈ పథకం ద్వారా నాకు సంవత్సరానికి 3 సార్లు 2,000 చొప్పున మొత్తం 2-3 విడతలుగా 46,000 రూపాయలు జమ అయ్యాయి. ఈ యొక్క డబ్బులతో నాకు వ్యవసాయ అవసరాలకు చాలా ఉపయోగపడ్డాయి. ముందుగాను కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
0: ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ఎస్ఆర్లో భాగంగా ఓటర్లు ఉన్న ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫామ్స్ అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ చెప్పారు. కలెక్టరేట్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీతో కలిసి సమీక్ష నిర్వహించారు. నల్గొండ జిల్లాలో ఎస్ఐఆర్ను వేగవంతంగా పారదర్శకంగా పూర్తి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని నకరికల్, నల్గొండ మండలాల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఎస్ఐఆర్లో భాగంగా హనుమకొండ జిల్లాలో ఎన్యూమరేషన్ ఫామ్ల పంపిణీ వేగవంతంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ చెప్పారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ స్నేహ శబరేష్ చెప్పారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో నియమించిన సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ చేస్తున్నారని ఆమె తెలియజేశారు. నిర్మల్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థులందరికీ మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిన్న రాత్రి నిర్మల్ గ్రామీణ మండలం అనంతపేట గ్రామంలో కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాలను పరీక్షించారు. దేశవ్యాప్తంగా రైతాంగంతో పాటు దాదాపు 14 కోట్ల కుటుంబాలు ఏదో ఒక రూపంలో సహకార వ్యవస్థతో ముడిపడి ఉన్నాయని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లిమిటెడ్ నాఫ్స్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సహకార వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 122 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ల క్రితం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈరోజు, బుధవారం ఆదిలాబాద్, కొమరం భీమ, సిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి సర్వే పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం 99.49% పూర్తయిందని జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ ఏంజల్ ఆల్ఫ్రెడ్ చెప్పారు. జిల్లాలో 5 సంవత్సరాల్లో ఉన్న చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. విశేషాలు మరొకసారి. భారత్లో ఏరోస్పేస్ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం శిల్పకళకి వేదికలో విడుదల చేస్తారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించడం అవగాహన లేమికి నిదర్శనమని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: అనాది హరిత పుష్పం ఈ ప్రకృతి, ఆద్యంతాలు తెలియని అద్భుత సౌందర్య రాశి ఈ ప్రకృతి, అందరికీ అన్నీ అందించి ఆదరించే మాతృమూర్తి ఈ ప్రకృతి. దీని ఒడిలో లక్షల సంవత్సరాల నాడు తొలి ఊపిరి పీల్చాడు మానవుడు. ప్రకృతిలో ఒకడై ప్రకృతికే చెందినవాడై జీవించాడు. కాలక్రమంలో ఒక స్వప్నాన్ని మోస్తూ అడవిని దాటి మనిషి ఆధునికుడయ్యాడు. నాగరికత నేర్చాడు, ప్రకృతిపై అధికార పాదముద్రలు వేశాడు. అంతా తానే అన్నాడు, ప్రకృతి సమస్తం తనకే చెందాలన్నాడు. తనకు చెందని దాన్ని విధ్వంసం చేశాడు. ఆ విధ్వంస ప్రక్రియలో అంతరించిపోతున్న మృగజాతుల్లో, పక్షిజాతుల్లో చిన్నారి పిచ్చుకల జాతి కూడా ఒకటి. ఆ జాతిలో చివరికి మిగిలిన ఒకనొక పిచ్చుకల జంట విషాద జీవన గీతం విందాం.
1: ఆ చిన్నారి పిచ్చుక ఎంత ఒయ్యారంగా ఎగురుతోందో. జత కడితే ఇలాంటి పిచ్చుకతోనే జత కట్టాలి. అడిగితే చీపమ్మంటుందేమో. అమ్మో, అలా అయితే బతకగలనా? ఎంతైనా మగ పిచ్చుకని నేనే చొరవ చూపించాలే. ఓ చిన్నారి పిచ్చుక, నీ పేరేంటి?
2: నా పేరుతో నీకేం పని?
1: పోనీ, నిన్ను పికిలి అని పిలవనా? మరే, ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు, నేను ఒంటరి పిచ్చుకును, నాతో జత కట్టవా?
2: నువ్వెక్కడుంటున్నావు?
1: చెట్లు, చావిళ్ళు, లోగిళ్ళు అన్ని నావే.
2: అయితే వెళ్ళిరా, ఒక గూడంటూ లేని మగ పిచ్చుకతో ఏ ఆడపిచ్చుకైనా జత కడుతుందా?
1: అయ్యో, తుర్రు నెగిరిపోయింది. ఓన్లే, పికిలి అన్న మాటలో తప్పే ఉందని తల్లిపిట్ట ఏనాడో చెప్పింది. మగపిట్టలే గూడు కట్టాలని, గూడు కట్టే తెలివిని బట్టి ఆడపిచ్చుకలు మచ్చుకవుతాయని చెప్తూ ఉండేది. ఇప్పుడు పికిలి తెలివిగా నా బాధ్యతని గుర్తు చేసిందిలే. పికిలి, ఓ నా ఒయ్యారి పికిలి, నీకోసం అందమైన గోడు కట్టాను రా చూడు గాని.
2: బల్లే బల్లే, గట్టివాడివే, పది చూద్దాం.
1: ఇదిగో దా, ఈ పూరింట్లోనే ఉంది గోడు. నచ్చిందా పికిలి?
2: మెత్తగా ఎంత బాగుందో, వెచ్చగా కూడా ఉంది. మొత్తానికి మంచి పనివాడివే సుమా. ఇక నువ్వే నా జతగాడివి.

0: హఠాత్తుగా ఉన్నట్టున్నావే.
1: నేను తల్లిని కాబోతున్నాను.
0: ఎంత మంచి వార్త చెప్పాం పిక్లి, నాకెంత ఆనందంగా ఉందో. మరి ఇక నుంచి నువ్వు గూడు కదలొద్దు.
1: అల్లరి చేయకండి, ఆకలికి కాస్త ఓర్చుకోలేరు. మీ తిండి కోసమే కదా తండ్రి వెళ్ళాడు, వచ్చారు. ఆకలంటూ ఒకటే గోల.
0: ఇదిగో ఏరేరి తెచ్చాన్రా, లేలేత గింజలు, చిన్న చిన్న పురుగులు. మరే కొట్టుకోకుండా తినండి. పిక్కిలి, పిల్లలెంత ముచ్చటగా ఉన్నారో చూడు.
1: అవును, నా కడుపు పంటలు. పిల్లలు తినటం అయింది కాని వెళ్ళి తాగటానికి 4 చుక్కలు తెచ్చి వాటి గొంతుల్లో పోదు.
0: ఇదిగో ఒక్క క్షణంలో రాను. పిక్కిలి, పిల్లలకు పొద్దుననగా ఇంత పెట్టొచ్చాం, ఆకలికి ఎంత గోల చేస్తున్నాయో ఏంటో. ఎంతో దూరం తిరిగితే గాని 4 గింజలు దొరకటం లేదు ఈ మధ్య.
1: అందుకేక నేను సాయంగా వచ్చింది. ఈ గింజలు వెతకటానికి ఎన్ని వేల సార్లు రెక్కలు అల్లార్చి ఉంటామో కదా.
0: ఎందుకో పొలాల్లో గింజల పంటలు తగ్గిపోతున్నాయి పూర్తిగా. ఏవో పొగ తోటలు, పత్తి మొక్కలు, మిరప చెట్లు ఎక్కువైపోయాయి. లోకం మారిపోతుందేమో.
1: అమ్మయ్యా, ఇంటి దగ్గరకు వచ్చేసాం. అయ్యయ్యో, అటు చూడండి, మనం ఉండే పూరిళ్ళంతా పీకి పారేస్తున్నారు.
0: అయ్యో అయ్యో, మన గూడు, అయ్యో మన పిల్లలు, అయ్యో ఎవరు కనబడలేదు. ఏరి మన పిల్లలేరి, అయ్యో మన గూడు.
1: మన గూడు చిందరి వందరగా దారి పక్కన పడేశారు. పిల్లలు ఎక్కడ? చిన్నారును,
0: అయ్యో
1: మన తల్లును,
0: అయ్యో పిల్లలు, పిల్లలు
1: ఎక్కడ కనిపించట్లేదు.
0: ఎక్కడరా మీరు పిల్లలు?
1: ఏ పిల్లలు పొట్టిన పెట్టుకుని ఉంటాయి? మనకి వాళ్ళకి రుణం తీరిపోయింది.
0: వెంటాడే పెద్ద పెద్ద పక్షులు, కసిరి విసిరి రెండు చేతుల జీవులు, వలలు విసిరి వేటగాళ్ళు ఉన్న లోకం ఇది. ఈ విపరీత ప్రపంచంలో మన బుల్లి పిచ్చుకమ్మల చావు ఎవరికి పట్టింది చెప్పు.
1: వాళ్ళకి మనమేం అపకారం చేశాం?
0: అవును,
1: మన కూడా మనకి కాకుండా మన పిల్లలు మనకి లేకుండా చేశారు.
0: అవును, ఏం చేద్దాం.
2: ఏంటి మామా ఇల్లంతా పీకి పారేస్తున్నావు?
3: ఏం లేదు అల్లుడు, పిల్లలు పెళ్లిడికి వచ్చారుగా, ఈ పూరి కొంపేవిటనే అంత గోల పెడుతున్నారు. ఒక డాబా ఇల్లు వేసుకుంటే నలుగురిలో గౌరవంగా ఉంటది కదా.
0: విన్నావుగా పికిలి, వాళ్ళిల్లు వాళ్ళిష్టం, మన గోడెవరికి పడుతుంది చెప్పు. పద పోదో, తలదాచుకొని ఇంత చోటు ఎక్కడైనా దొరుకుతుందేమో వెతుక్కుందాం పద. పికిలి, ఈ బావి చూడు, అడుగునెక్కడో నీళ్లున్నాయి. కొంత లోతు దాకా చుట్టూ రాతి కట్టుబడుంది, మట్టి పిల్లలు విరిగి పడవు. లోపల వెచ్చగా ఉంది. ఇక్కడే ఒక సందులో గూడు కట్టుకుందామా? పుట్టబోయే బిడ్డలకి ఏ జంతువుల వల్ల ప్రమాదం ఉండదు పికిలి.
1: నిజమే, కాని బావిలో గూడు కట్టడం మంచిదేనా అని నా అనుమానం.
0: అమ్మో, నీకెంత తెలివితేటలు. అందుకే నువ్వంటే నాకు ప్రాణం. తల్లి పిట్ట కూడా బావిలో గూడు ప్రమాదం చిన్నా అని చెప్పేది. అందుకని ముందటేడు నీళ్ల అరవడి ఎంత వరకు ఉందో చూసుకోవాలి. పసికందులు నీళ్లలోకి దొర్లి పడిపోకుండా కనుగలిగి ఉండాలి పిక్లీ.

0: నీళ్ళెక్కడ లేదు. ఇప్పుడు నీళ్ల చుక్క కోసం ఎంత దవ్వు తిరగాల్సి వస్తోంది. మేత కూడా ఇంతకు ముందులాగా తేలిగ్గా దొరకటం లేదు. గింజల పైర్లు పోయి ఏవేవో కొత్త కొత్త పంటలు పత్తని మిరపని వచ్చేస్తున్నాయి. ముందు ముందు మన సంతతి బతికేది ఎట్లానో.
1: తలా ఒక చెయ్యి వేయండి, సాయంత్రానికల్లా పూర్తి చేయాలి, తెలిసిందా?

0: ഈ വിശാല പ്രപഞ്ചത്തിൽ ചിന്നാറി പിച്ചുകള കൂടി അവർക്ക് പറ്റില്ല. മൂടു പിച്ചുക പിള്ളല് കള്ളു തെരവക്ക് മുന്തേ കണ്ണുമൂശിനെന്തുവല്ല ലോകാനിക്കേ ലോട്ട് കലകിന്തി. കണ്ണുള തടിയാറണി ആ പിച്ചുകള ജട്ട മാത്രം കൂടുകോസും കൂടുകോസും ആറാട്ടപ്പെടുത്തുന്നേ ഉണ്ടായി. പ്രകൃതി കണ്ണത്തലിലാകാ എപ്പടി മാതിരി ജീവുലന്നിട്ടിനീ കടുപ്പുലോ ദാച്ചുകൊണ്ടുంది. కానీ మానవ ప్రకృతి మారిపోయింది. అది తన మహామేధాశక్తిలో ఒక్కొక్క ప్రాణి అస్తిత్వాన్ని అల్లకల్లోలం చేస్తోంది.
1: ఎక్కడా గోడు నిలవటం లేదు. ఏదో ఒక ప్రమాదం మనల్ని చుట్టుముడుతూనే ఉంది. ఈ పొద్దు ఎంత తిరిగినా నాలుగు గింజలు కూడా దొరకలేదు కదా.
2: అవును, చాలా ఆకలిగా ఉంది. ఇంకా తిరిగే ఓపిక కూడా లేదు. చుక్క నీటి కోసం రెక్కలు ముక్కలవుతున్నాయి. ఏమిటి మార్పు?
1: బంగారు కాలం దాటిపోయింది పికిలి. నా చిన్నప్పుడు మా తల్లి నన్ను తీసుకుని పొలాల మీదకి వెళ్ళేది. ఎన్ని రకాల పైర్లో, ఆ చేలో నాలుగు గింజలు, ఈ చేలో ఆరు గింజలు, అట్లా అట్లా మైళ్ళ పర్యంతం ఎగురుకుంటూ వెళ్ళేవాళ్ళం. అదిగో ఆ మంచి మీద చేతులు జీవిని చూసావా? దాని చేతిలో ఒక వడిసెలుంది చూడు. అందులో రాళ్ళు పెట్టి గురి చూసి వదులుతుంది. అది తగిలిందంటే గిలగిలా కొట్టుకుని కింద పడిపోవాల్సింది. గాలికి ఊగే జొన్న కర్రతో ముచ్చెట్లాడుతూ గింజలు పొడుచుకు తిన్న కాలం, ధాన్యం కళ్ళాల మీద రెక్క విప్పిన కాలం, ఇళ్ల వాసాలకి మన కోసం ధాన్యం కంకులు వేళ్లాడుతూ ఉండేవి, అది బంగారు కాలం. పికిలి, ఇప్పుడు ఆ పైర్లు లేవు, కళ్ళాలు లేవు, కంకులు లేవు, అంతా వెతుకులాటే.
2: అంత మంచి కాలం ఎట్లా దాటిపోయింది జతగాడా?
1: అదేమో నాకు తెలీదు. కానీ ఒకసారి రెండు చేతుల జీవిని చూపించి తల్లి పెట్టు చెప్పింది. ఏదో ఒక నాటికి ఈ చేతుల జీవి వల్లే మన జాతి అంతరిస్తుందేమోనని. అదిగో చూడు, దూరంగా వాగు కనిపిస్తోందా?
2: కనపడుతూనే ఉంది. అక్కడక్కడ నీటి తడి కూడా ఉన్నట్టుంది.
1: దాని ఒడ్డున కంచెలు తుమ్మలు చూసావా? తుమ్మ చెట్లకి పచ్చ పిట్టల గోళ్ళు వేళ్లాడుతున్నాయి.
2: ఎంత ముచ్చటగా ఉన్నాయో, అంత చక్కగా నువ్వు గూడు అల్లగలవా?
1: పచ్చ పిట్టలు

నేర్పు. మనకెన్ని జన్మలెత్తినా రాదు పికిలి. ఇంతకీ అక్కడ గూడు కడితే ఎట్లా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. రెండు చేతుల జీవులకు దూరంగా ఉంటాం కదా.

0: ఇక్కడ హాయిగా బతకవచ్చు. ఇక్కడ మనకు రెండు చేతుల ప్రాణం నుండి ప్రమాదం అస్సలు లేదు కదా. ఇక తోడంటావా, పిట్టకి చెట్టే తోడు.
1: మంచి మాటన్నావు మగపిచ్చుక.
0: ఎవరది? ఓ, నువ్వా చెట్టు మావా?
1: అవును, నేనే తుమ్మ చెట్టుని. నా కొమ్మలకున్న ముళ్ళు, ఈ కంచెలు మిమ్మల్ని శత్రువుల నుంచి కాపాడతాయిలే. అయితే మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది.
0: ఎందుకని?
1: ఋతువుల తారుమారు గమనించారా? నా చూపు అందినంత వరకు ఎక్కడా పిచ్చుకల జాడ కనిపించలేదు. ఒకప్పుడు ఎన్నెన్ని జంటలు నా మీద వాలేవో, ఇప్పుడు మీ జంట తప్ప కనబడలేదు. మీ జాతిలో మీరే చివరి జంటేమో. జాగ్రత్త.
0: నిజమే, ఎక్కడా తోటి పిచ్చుకల జాడే లేదు. ఇంతలో ఇంత మార్పు ఎట్లా వచ్చింది చెట్టు మావా?
1: ఇంతకు ముందు నేలంతా నా అన్నదమ్ములు వ్యాపించి ఉండేవాళ్ళు. నాలుగు వేళ్ళు అట్లా లోనికి చాపితే నీటి పొరలు అందేవి. ఇప్పుడా కాలం లేదు. గొడ్డళ్ళు నా రక్త బంధువులందరినీ నరికేస్తున్నాయి. మా మొక్కల పిల్లలు విష రసాయనాలు ఉగ్గుపాలుగా తాగి ప్రమాదకరంగా పెరుగుతున్నారు. ప్రమాదం ముంచుకొస్తోంది. జాగ్రత్త జాగ్రత్త. అసలే బుల్లి ప్రాణులు మీరు.
0: అబ్బా, ఎంత దూరం వచ్చేసానో. పొద్దున్నుంచి ఒకటే ఎగురుడు, గింజలన్నవి కనబడలేదు కదా. పాపం పికిలి గూట్లో ఒంటరిగా ఉండి ఆకలితో అల్లాడిపోతూ ఉండుంటుంది. అసలే కడుపుతో ఉంది కదా. దాని కడుపు పండిన ప్రతి పర్యాయం పుట్టిన పిల్లలు పుట్టినట్టే కాలం చేశాయి. ఈశారన్న తన ముచ్చట తీరేలాగా పిల్లా జల్లతో గూడు కళకళలాడిపోవాలి. చూద్దాం, చేనంతా ఏవో ద్రావకాలు చల్లినట్టు తెల్లగా ఉంది. ఇక్కడేవో పచ్చ పురుగులు చచ్చిపడున్నాయి. పోన్లే, ప్రాణాలు నిలుపుకోవడానికి ఏదో ఒకటి. ముందు నాలుగు పురుగులు మొక్కను కరుచుకుని వెళ్ళాలి నా పిక్కిలి కోసం. నా చిన్నారి పిక్కిలి, రావడం చాలా ఆలస్యమైంది కదూ. ఏం చేయను, ఎంత గాలించినా గింజలు దొరకలేదు. చివరికి నాలుగు పురుగులు పట్టి తెచ్చాను. తిను తిను, నువ్వు ముందు తిను. ఎంత ఆకలిగా ఉన్నావో ఏంటో.
2: ఆకలికి ఏ తిండి అయితేనే.
0: నేను ఇంతలోకి వాకు చివర రెండు చుక్కలు నీళ్లు ముక్కును పట్టుకుని తెస్తానే. జాగ్రత్త.
2: ఇంతకీ చెతగాడు తిన్నాడో లేదో నెమ్మది మండ అడగనే లేదు.
0: పురుగులు

విషం పురుగుని తినద్దు అని జాగ్రత్త చెప్పి వెళ్లిపోయావు కదూ. ఇక నాకు ఈ లోకంతో పనేంటి? తోడు లేకుండా, నా జాతికి మనుగడ లేకుండా ఇక్కడ నేను ఎలా జీవించగలను? ఎక్కడ స్వార్థపూరితమైన రెండు చేతుల ప్రాణులకు తావు లేదో ఆ సార్థక లోకానికి ఎగిరిపోయే రోజు వచ్చింది. అవును, ఎగిరిపోయే రోజు వచ్చింది, ఎగిరిపోయే రోజు వచ్చింది. నేల తల్లి, నేల తల్లి, ఇదే నీకు నా కడపట్టి వందనం.

0: ఆ చివరి పిచ్చుగా సమస్త శక్తుల్ని రెక్కల్లో మోహరించి పైకి గురుతుంది. ఈ లోకానికి దూరంగా దూరంగా తనకే తెలియని మరో లోకం వైపు ఆ చివరి పిచ్చుకకి తాను ఆశించిన సార్థక లోకం కనపడుతుందా? పక్షుల్ని పశువుల్ని అగాధం అంచులకు నెట్టేస్తున్న రెండు చేతుల జాతి తానొక్కటే ఈ నేల మీద ఊపిరి పీల్చగలుగుతుందా? సమాధానం కాలమే చెప్పాలి.
1: చివరి పిచ్చుక రూపకం విన్నారు.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మనసారా చిత్రం కోసం గీతామాధురి గానం చేసిన భాస్కర భట్ల గీతం, సంగీతం శేఖర్ చంద్ర.

చివరిగా వినండి, అన్వేషణ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

anybody.

0: ఫలితాలోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి హై ఖబరో కే సాత్ మై హబీబుర్ రహమాన్.

0: ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರ ಮಧ್ಯಮ ತರಂಗ 406.5 ಮೀಟರ್ಗಳು 738 ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ಗಳಲ್ಲಿ ಹಾಗೂ
1: ಆಕಾಶವಾಣಿ ಕೊತ್ತಗೊಡಂ ಕೇಂದ್ರ. కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు.

పోకలగూడెం వాస్తవ్యులు చిట్టంశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, పుల్లయ్య, సత్యవతి వీరంతా కోరుతున్నారు పాడి పంటలు. ఈ చిత్రం నుండి ఈ పాటని. వీరందరి కోరిక మేరకు ఈ పాట వినండి.

తమ్ముడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజ్ని, మాయా, ఇంకా వీరి కుటుంబ సభ్యులు ఇదే పాటను వినిపించండి అంటూ కోరుతున్న మరి ఒక శ్రోత, ఎన్టీఆర్ జిల్లా సుబాయిగూడెం నుంచి ఎన్ అప్పారావు వెంకట నరసమ్మ, వీరందరి కోరిక మేరకు తమ్ముడు చిత్రం నుండి ఈ పాటను వినండి.

చంటి చిత్రం నుండి ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, రఘునాథపాల మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ వీరందరి కోరిక మేరకు చంటి చిత్రం నుండి ఈ పాట వినండి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టివంపు గ్రామం నుండి వెంకటేశ్వర్లు, సీతమ్మ, ధరణి, శ్రీదేవి, రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య వీరంతా కోరుతున్నారు అల్లరి ప్రియుడు చిత్రం నుండి ఈ పాటని.

ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపెల్, చైతు, అక్షయ, అమృత, అనుష, అనుదీప్, కీర్తి, శతాక్షి, అంబు, జశ్వంత్, భానురాజ్, రాజ్విక, రాజా, మోనిక, రాధపాసి, బువాపాసి, రోహిత్, రోషిణి, వల్లి, ఉమా, పార్వతీభాయ్, చోటాపురన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్, షహజాదీ, మొహరన్, జగన్మాత వీరంతా కోరుతున్నారు నిర్ణయం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాటని. వీరందరి కోరిక మేరకు ఈ పాట వినండి.

FM. జగిత్యాల జిల్లా మెట్పల్లి నుండి అనుమల రాజేష్, లలిత, మోక్షిత్, నాగరాజు, రాజేశ్వరి, మహేష్, రజని, సుధీర్, రజిత, హంసిని, హరిణి, నయన, మణిదీప్, శంకర్, చంద్ర వీరంతా కోరుతున్నారు రోజా చిత్రం నుండి ఈ పాటని.

నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వీరంతా కోరుతున్నారు పెళ్లి చేసుకుందాం చిత్రం నుండి ఈ పాటని.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ నాలేరియా నుండి శ్రీనివాసరావు, శోభ, సురేష్ కుమార్, అంజలి, రోహిత్, రాజ్ కుమార్, లావణ్య, వంశీ వీరంతా కోరుతున్నారు సీతాకోకచిలుక. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజ ఆలపించిన పాట.

హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలరాజు, రేణుక వీరంతా కోరుతున్నారు అభినందన చిత్రం నుండి జానకి ఆలపించిన ఈ పాటని.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల,

గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నెవలికొండ నాగాచారి, శేషారత్నం భవాని, వెంకటలక్ష్మి త్రివేణి, ప్రవీణ్చారి, మహేశ్వరి భార్గవాచారి, నరసింహాచారి, అనసూయమ్మ, జ్యోతి, నందు వీరంతా కోరుతున్నారు మృగరాజు ఈ చిత్రం నుండి ఈ పాటని. అలాగే ఇలా పాటను మరి ఒక శ్రోత కోరుతున్న మరి ఒక శ్రోత చిన్న తిరుపతి నుండి, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వీరందరి కోరిక మేరకు మృగరాజు చిత్రం నుండి ఈ పాట వినండి.

ఈ ప్రసారంలో 4 గంటలకు మధుమంజరి చిత్రగీతలతో కూర్చున్న కార్యక్రమంలో ఒక్కసారి ఆలోచించండి. చిత్రగీతలతో కూర్చున్న మధుమంజరి కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి గద్దే చంద్రకాంత. కిన్నెరలహరిలో ఆఖరి ఉత్తరం. రామవరం పంజాబ్ గడ్డ నుండి గొర్రె బాబురావు, పద్మ, లక్ష్మి, వెంకటేశ్వర్లు, షెర్వాణి, జశ్వంత్, శేఖర్, స్వర్ణ, దత్తాత్రేయ, రాజేష్, కల్పన, రుద్రాంశ్, ప్రసిద్ధి, సాయి పునీత్, పోషమ్మ, చంద్రయ్య, భారతి, భూదమ్మ, ఇంద్రమ్మ, నరసింహారావు, భూలక్ష్మి, గంగారాం, ఆదర్శ్, హేమలత, ఆదిత్య, కుమరియ్య, కనకలక్ష్మి, రమ్య, ముంతాజ్, జమీలి, ఇమ్రాన్, ఇష్వాన్, మదనమ్మ, గోవింద, లింగయ్య, పుష్పలత, అనిల్, శంకర్, విజయలక్ష్మి, దీక్షిత్ వీరంతా కోరుతున్నారు శివ చిత్రం నుండి ఈ పాటని. వీరందరి కోరిక మేరకు ఈ పాట వినండి.

మీరింతవరకు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు.

ఇప్పుడు వినండి ఏకచిత్రగానం శీర్షికన సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన మనసంతా నువ్వే చిత్రం నుండి పాటల్ని

0: మధుమంజరి కార్యక్రమంలో ఒక్కసారి ఆలోచించండి. చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి గద్దే చంద్రకాంత.
1: ఈ రోజుల్లో సెల్ఫోన్ లేని వాళ్ళు లేరు. కొన్ని విషయాల్లో ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరి, కాబట్టి సెల్ఫోన్ తప్పనిసరి అయింది. అవసర వస్తువైన ఈ సెల్ఫోన్ను అనవసరంగా ఉపయోగించి కొన్నిసార్లు ఎదుటివారికి ఇబ్బందిని కలిగిస్తున్నారు. మరి ఎదుటివారికి ఇబ్బందిని కలిగిస్తున్న విషయాల గురించి మాట్లాడుకుంటూ మధుమంజరిలో పాటలు విందామా?

బస్సులో కానీ ట్రైన్లో కానీ ప్రయాణించేటప్పుడు చాలామంది ప్రయాణికులు ఉంటారు. ఎవరి అవసరతలను బట్టి వారి ప్రయాణం ఉంటుంది. అంటే వేడుకలకు వెళ్లేవారు చాలా సంతోషంగా ఉంటారు. ఏదైనా వ్యాధితో హాస్పిటల్కి వెళ్లేవారు నాకేమైందో అనే బాధతో ఉంటారు. అదే స్టూడెంట్స్ అనుకోండి, ఎగ్జామ్ ఎలా రాయాలి అనే టెన్షన్తో ఉంటారు. ఇలా రకరకాలుగా మనస్తత్వం కలిగి ప్రయాణిస్తూ ఉంటారు. సంతోషంగా ఉన్నవాళ్లు సెల్ఫోన్లో పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటే బాధలో ఉన్నవారికి గుండెదడ వస్తుంది.

ఆందోళనంగా ఉంటుంది. ఒక విధమైన ప్రాణభయం ఉంటుంది వ్యాధిగ్రస్తులకు. మరి ఇటువంటప్పుడు సెల్ఫోన్లో సౌండ్ పెట్టుకుని పాటలు వినడం కరెక్ట్ అంటారా? ఒక్కసారి ఆలోచించండి.

మనం ఏదైనా పని మీద ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, మనం వెళ్ళి కూర్చున్న తరువాత మనం ఎవరింటికైతే వెళతామో వారికి ఫోన్ వచ్చిందనుకోండి, వాళ్ళేం చేయాలి? అర్జెంట్ అయితే మాట్లాడి ఆ తరువాత మనతో మాట్లాడాలి, లేదా నేను మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పి మనతో మాట్లాడాలి. కాని మనల్ని కూర్చోబెట్టి అదే పనిగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే మనకెంత బాధగా ఉంటుంది కదండి. అందుకే ఎదుట ఉన్న వ్యక్తులను వదిలిపెట్టి ఎక్కడో ఉన్నవారితో అనవసరంగా మాట్లాడొద్దండి. అవసరం కోసం వెళ్లిన వ్యక్తి స్థానంలో మనల్ని మనము ఒక్కసారి ఆలోచించుకోండి, ఎంత బాధనిపిస్తుందో.

ప్రస్తుతం ఈరోజు జరిగిన సంఘటన లేదా జరగబోతుందనే విషయాలను వాట్సప్ స్టేటస్లో పెట్టడము సాధారణమైనటువంటి విషయంగా మారింది. ఇక కొంతమందైతే ఏదైనా చిన్న విభేదాలు వచ్చినా మనసులో మాట చెప్పలేక డైరెక్టుగా తిట్టలేక వాట్సప్ స్టేటస్లో పెడతారు. ఎవరో ఒకరు ఆ స్టేటస్ చూసి సంబంధిత వారందరికీ ఫోన్ చేసి పలానా వ్యక్తి స్టేటస్ చూడు, ఎవరికోసమై ఉంటుంది అని చర్చించుకునేలా ఉంటుంది ఆ పోస్టు. ఏది ఏమైనా వాట్సాప్ స్టేటస్ అనేది చాలా వరకు మనసులోని భావన్ను తెలిపే ఓ సాధనంగా ఉంది. ఎవరికోసమో పెట్టిన ఆ స్టేటస్ను స్టేటస్ చూసిన వారందరినీ ఆలోచింపచేస్తుంది. ఎవరినైనా ఏదైనా అడగాలనుకుంటే అడిగేసేయండి, కాని వాట్సప్ స్టేటస్ చూసిన వారిలో కొందరికి ప్రతికూల ఆలోచనలు వస్తాయి. అంతేకాదండి, మన మనస్తత్వం అనేది పసిగట్టే అవకాశము ఎదుటి వ్యక్తికి ఇచ్చినట్లే కదా. ఒక్కసారి ఆలోచించండి.

ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్.

అజ్జిపుల్ల గీచేసేయ్, నీలో సైతం తరిమేసేయ్. డ్రైవ్ ది డెవిల్ అవుట్. నేను పుట్టాను లోక.

సెల్ ఫోన్ వలన వచ్చే ఇబ్బందికరమైన విషయం మరొకటి ఉందండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రోడ్డు మీద మాట్లాడుతూ వెళుతూ సడన్ గా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఏంటి, వాళ్ళు పిలిచారా లేదా ఏమైనా అయిందా అనుకునే విధంగా మాట్లాడుకుంటూ వెళ్తారు. ఇయర్ ఫోన్స్ లో మాట్లాడండి, తప్పులేదు, కాని పక్కనున్న వ్యక్తికి ఇబ్బంది కలగకూడదు. ఒక్కోసారి అదే దాసలో వెళ్తూ ఉంటే ఎదురు ఏమొస్తుందో కూడా తెలియని పరిస్థితి. అప్పుడు ఏదైనా జరగకూడంది జరిగితే ఒక్కసారి ఆలోచించండి.

ఫోన్ అనేది అవసర వస్తువే. ఎందుకంటే ఒకప్పుడు అర్జెంటు సమాచారం పంపాలి అంటే టెలిగ్రామ్ ద్వారా పంపేవారు, కాని ఇప్పుడు చిటికలో సమాచారం పంపొచ్చు. అయితే కొందరు ఫోన్లో గంటలు తరబడి మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా మధ్యలో ఫోన్ చేస్తూ ఉంటే గ్యాప్ తీసుకుని ఏంటి అని కూడా అడగరు. ఒక్కోసారి ఎవరికైనా సీరియస్గా ఉండి ఏ హాస్పిటల్కి వెళ్లాలో కూడా తెలియక ఫోన్ చేస్తూ ఉంటారు. కొందరు నిస్సహాయ స్థితిలో ఫోన్ చేస్తారు, రోడ్డు మీద ఉండి అడ్రస్ కోసం ఫోన్ చేస్తారు. కాని ఫోన్ ఎత్తరండి కొందరు, ఎంత బాధగా ఉంటుంది కదండి. ఫోన్లో మాట్లాడటం తప్పు కాదండి, కాని గంటల తరబడి మాట్లాడటం వలన కొన్ని నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. మరి మీరేమంటారు? ఒక్కసారి ఆలోచించండి.

రోడ్డు మీద మనం గమనించినట్లయితే టూ వీలర్పై వెళుతూ తల ఓ పక్కకు వాల్చి ఫోన్ మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు. అది అర్జెంటు ఫోన్ అనుకోండి, రోడ్డు పక్కకు వచ్చి ఓ నిమిషము బండి ఆపి మాట్లాడి వెళ్ళొచ్చు కదా. ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరగటానికి సెల్ఫోను ఓ కారణం కూడా. ఈ రోజుల్లో మనము రోడ్డు మీద వెళ్లేటప్పుడు మనకు మనము, ఎదురు వచ్చేవారికి కూడా మనమే జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఒక్కసారి ఆలోచించండి ప్రాణం ఖరీదు గురించి.

పిల్లలకు చందమామను చూపెట్టి అన్నం తినిపించే రోజులు కాలగర్భంలో కలిసిపోయాయి. సెల్ఫోన్ చూపెట్టి అన్నం తినిపించే రోజుల్లో ఉన్నాము. సెల్ఫోన్ ప్రభావము పిల్లలపై చాలా పడుతుంది. పిల్లలు సెల్ఫోన్ వాడటము స్టేటస్గా ఫీలవుతున్నారు కొందరు తల్లిదండ్రులు. మన పిల్లల ఆరోగ్యము, భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందనే సంగతి మర్చిపోకండి. అవసర వస్తువైనటువంటి సెల్ఫోన్ను, అనవసర వాడకాన్ని తగ్గిద్దాము. ఎదుటి వ్యక్తికి ఇబ్బంది లేకుండా ఉందాం.

0: కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి గద్దే చంద్రకాంత. మధుమంజరి చిత్రగీతాలతో కూర్చున్న కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి అయితే చిత్రం నుండి ఈ పాటని.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు శుభ సాయంత్రం. నేను మీ రేడియో నేస్తం మోతేకృష్ణ. శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నాగ చిత్రం నుండి ఈ పాట.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇప్పుడు వినండి కొదమసింహం చిత్రం నుండి మనో చిత్ర పాడిన పాటకు సాహిత్యం అందించారు వేటూరి, సంగీతం సమర్పించారు రాజ్కోటి.

ఇప్పుడు వినండి అవారా చిత్రం కోసం రాహుల్ నంబియార్ సైంధవి పాడిన పాటకు గీత రచన. సంగీతం అందించారు యువాన్ శంకర్ రాజా.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, వినయ విధేయరామ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత సారథ్యంలో రేణిన్నారెడ్డితో కలిసి పాడిన పాటకు సాహిత్యం శ్రీమణి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇందాక మీరు విన్న ఆ పాట పోకిరి చిత్రం నుండి. ఇప్పుడు వినండి కెవ్వు కేక.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద గేయాలు వింటారు. ముందుగా ప్రకటన.
1: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓ కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మా నందిరెడ్డి రాయలసీమలో ఒక పాళెగాడు. అతడి మంచి ఎందరికో మేలు చేసింది, అది మరికొందరికి కంటగింపైంది.

వర్వలేని కొందరు అతన్ని నరికివేశారు. అతడి దీనగాథను జానపదుని గుండెని కరిగించి పాటలా ఇలా ప్రవహించింది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అనుమానపు మగడు ఆ ఇల్లాలిని ఎంతో వేధించాడు, విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు భరించలేకపోయింది. సుక్కబొట్టు పెట్టినా, రంగుచీర కట్టినా, అద్దంలో చూసినా చూడలేని తన భర్తను గుర్చి ఇలా అంటుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అందమైన తన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లె పిల్ల. అందుకే బావ ఎన్ని వస్తువులు తెచ్చి ఇస్తానని చెప్పినా వాటికంటే ముఖ్యం ముందు నువ్వే కావాలిరా బావా అంటుంది.

మీరింతవరకు జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Laundering. The statement came after Pakistan criticized the task force following the neighboring country's placement on the organization's grey list for increased monitoring. Speaking at a UN event on the sidelines of the Counter-Terrorism Week, India's permanent representative to the UN, P. Harish, said attempts to question FATF's credibility reflect fear of scrutiny rather than genuine concerns. On the occasion of Hul Divas today, Prime Minister Narendra Modi has paid tributes to Sidho Kanhu, Chand Bhairav, Phulo Jhano and all the brave tribal warriors who stood firm against the injustice of foreign rule. In a social media post, Mr. Modi said that Hul Divas is a powerful symbol of the extraordinary courage and unwavering spirit of tribal communities who laid down their lives for their motherland. Benchmark domestic equity indices ended the final trading session of the quarter around 4.3% lower today. The Sensex fell 250 points to close at 76,479, while the Nifty lost 81 points to settle at 23,866. However, the broader market on the National Stock Exchange ended in a positive territory. In the FIFA World Cup, Morocco and Paraguay have advanced to the round of 16. Morocco defeated Netherlands 3-2 on penalties after a thrilling 1-1 draw in Guadalupe, Mexico. Tonight, Ivory Coast will take on Norway in Texas, United States. The match is scheduled to begin at 10:30 p.m. Indian time. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. సమానత్వంతో కూడిన సమగ్రమైన సమాజాన్ని నిర్మించడానికి విద్యను సాధనంగా ఉపయోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యార్థులకు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి కోసం తిరుమలలో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో సుమారు 30,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను నిలిపివేసి రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. వార్తలోని వివరాలు. సమానత్వంతో కూడిన సమగ్రమైన సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ రోజు విశాఖపట్నంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ చదువుకున్న యువత తమ స్వంత పురోగతి కోసమే కాకుండా బలహీన వర్గాల అభ్యున్నతికి దేశ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్య కేవలం ఉపాధిని పొందడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక పురోగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని, విద్యార్థులు సామాజిక మార్పుకు వాహకులుగా మారాలని రాష్ట్రపతి ఉద్బోధించారు. చదువుకున్న ప్రతి యువకుడు వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమవంతు సహకారాన్ని అందించాలని ముర్ము తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్దిపై సమీక్ష నిర్వహించారు. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్కు మార్కెట్ ధరలకే భూమి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. మఠాలు, కమ్యూనిటీ సంస్థల కోసం నిబంధనలను రూపొందించడానికి తిరుమల విధానాలను అధ్యయనం చేయాలని, తద్వారా యాజమాన్య హక్కులు ఆలయం వద్దే ఉండేలా చూడాలని సూచించారు. భూసేకరణ నిధులను వెంటనే విడుదల చేయాలని, వారం రోజుల్లో ఇంజనీరింగ్ నివేదికను సమీక్షించాలని, దశలవారీగా గెస్ట్ హౌస్లు, పబ్లిక్ ప్రైవేట్ టూరిజం సర్క్యూట్స్ ను సిద్దం చేయాలని ఆయన ఆదేశించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ భారతి మిట్టల్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల అప్గ్రేడేషన్, స్కిల్ యూనివర్సిటీ స్థాపన, ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చడం వంటి రాష్ట విద్యారంగ సంస్కరణలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. చందన్వెల్లి డేటా సెంటర్ పనులను వేగవంతం చేయాలని, హైదరాబాద్లో భారీ ఏఐ ఇన్ఫ్రాస్టక్చర్ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి మిట్టల్ను కోరారు. విద్యార్థుల కోసం భారతీ ఫౌండేషన్ స్కాలర్షిప్స్ను అందిస్తోందని మిట్టల్ హామీ ఇచ్చారు. అలాగే డేటా సెంటర్లు

0: ఫైబర్ కనెక్టివిటీని విస్తరించడానికి కట్టుబడి ఉన్నామని ఎయిర్టెల్ సంస్థ హైదరాబాద్ ను తన రెండవ ప్రధాన కార్యాలయంగా భావిస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ తార్నాకలోని పరిశోధన సంస్థ సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో నూతన పరిశోధన సౌకర్యాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశోధనలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నిర్మించిన అత్యాధునిక ల్యాబ్లను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 37 సీఎస్ఐఆర్ ల్యాబ్లు సరికొత్త ఆవిష్కరణలతో సరికొత్త పుంతలు తొక్కుతున్నాయని కొనియాడారు. ముఖ్యంగా వన్ వీక్ వన్ ల్యాబ్, వన్ వీక్ వన్ థీమ్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలలో ఆదరణ పెరిగిందని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయం సాధించడమే తక్షణ కర్తవ్యమని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కదలాలని బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబిన్ పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో ఈ రోజు నిర్వహించిన రాష్ట బీజేపీ కార్యవర్గ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యకుడు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశాలు చేశారు. అనంతరం జరిగిన ఈ సదస్సులో మాట్లాడుతూ కాంగ్రెస్ హామీల అమలులో జరుగుతున్న ఆలస్యంపై ప్రజా పోరాటాలు చేయాలని, రాష్టంలో పార్టీ సంస్థాగత కమిటీల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా రాజకీయ తీర్మానం చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పంజాగుట్ట తండా నుంచి రాస్ తండాను అనుసంధానించే 2.10 కోట్ల రూపాయల బీటీ రోడ్డుకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. గిరిజన తండాల అభివృద్దికి రోడ్డు, మౌలిక సదుపాయాలు అత్యంత కీలకమని చెప్పారు. నిర్ణీత గడువులోగా నాణ్యమైన నిర్మాణాన్ని పూర్తి చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అర్హులైన ప్రతి పౌరుడు నమోదయ్యేలా ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలని అధికారులకు సూచించారు. టీపీసీసీ అధ్యకుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు మేయర్ ఉమారాణి అధ్యక్షతన జరిగిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో నగర అభివృద్ది, ప్రజల సమస్యలు, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలపై ప్రధానంగా చర్చించారు. పౌరులకు మెరుగైన సేవలు అందించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలో విద్యుత్ సేవలను మరింత బలోపేతం చేసి వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆ సంస్థ సీఎండీ జితేష్ పాటిల్ తెలిపారు. జిల్లా కేంద్రంలో సుమారుగా 53 లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన విజిలెన్స్ కార్యాలయ భవనానికి ఎమ్మెల్యే ఎంఎం శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎండీ జితేష్ పాటిల్ మాట్లాడుతూ,
1: మహబూబ్ నగర్ పట్టణానికి అవసరం ఉన్న అన్ని మెటీరియల్స్ గురించి ఈజీఎస్పీడీసీఎల్ సంస్థ పూర్తి అందుబాటులో తీసుకొచ్చి ఇంకా నెట్వర్క్ కి ఇంప్రూవ్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు కట్టిన భవనం అంటే యాంటీ పవర్ థెఫ్ట్ స్క్వాడ్ అని ఒక మా దగ్గర వింగ్ ఉంటుంది. అందరికీ మంచి సేవలు అందిస్తూ నాణ్యత ఉన్న విద్యుత్ సరఫరా చేసే ఉద్దేశంతో పాటు ఇంకా ఎక్కడైనా లోపాలు జరుగుతున్నాయో దానికి సరి చేసుకోవడానికి కూడా ఈ భవనం ద్వారా ఈజీఎస్పీడీసీఎల్ లో కూడా పోలీస్ అధికారులు ఎవరితో ఉంటారో వాళ్ళు దీని ద్వారా మంచిగా సేవలు అందించగలుగుతారు.
0: ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల విచారణ న్యాయస్థానం నాంపల్లి కోర్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ను నిర్దోషిగా ప్రకటిస్తూ హుజూరాబాద్ పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసును కొట్టివేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచిపెట్టిందని ఆరోపించిన నేపథ్యంలో వివిధ ఐపీసీ సెక్షన్లు, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఈ కేసు నమోదైంది. విచారణ అనంతరం కోర్టు ఆయనపై ఉన్న అన్ని ఆరోపణలు కొట్టివేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో సుమారుగా 30,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను నిలిపివేసి రైతులను మోసం చేసిందని ఆరోపించారు. యూరియా కొరత, పంట కొనుగోలు వైఫల్యాలు, రుణమాఫీ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం బహిరంగ సభలను, పీఆర్ స్టంట్స్ గా నిర్వహిస్తోందని విమర్శించారు. గతంలో 11 సీజన్లలో కేసీఆర్ 73,000 కోట్ల రూపాయల నిధులను ఎలాంటి ఆటంకాలు లేకుండా రైతుల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. ఏరోస్పేస్, రక్షణ రంగాలకు తెలంగాణ సరికొత్త గ్లోబల్ హబ్ గా మారిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఐఏఎఫ్ ఫైటర్ పైలట్ గా తనకున్న అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ గ్లోబల్ దిగ్గజాలైన ఐటీపీ ఏరో, ఎఫ్టీజీ ఏరోస్పేస్ సంస్థలు ఇక్కడ అపాచీ స్ట్రక్చర్, F-16 వింగ్స్ వంటి కీలక

0: భాగాలను తయారు చేస్తున్నాయని చెప్పారు. రాష్ట ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కె రామకృష్ణారావు ఈరోజు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో 1992 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో గల 4 ప్రధాన రహదారుల అభివృద్ది కోసం హామ్లో భాగంగా రాష్ట ప్రభుత్వం 203.76 కోట్లు కేటాయించినట్లు సిర్పూరు బీజేపీ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జడ్చర్లలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు సదస్సులు మోసపూరితమైన మాటలను కొట్టిపారేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమానత్వంతో కూడిన సమగ్రమైన సమాజాన్ని నిర్మించడానికి విద్యను సాధనంగా ఉపయోగించుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము విద్యార్థులకు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ది కోసం తిరుమలలో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. యూరోబ్యాంక్ సంస్థయా గ్రీసతః భారతం ప్రతి యూపీఐ ఆధారిత ధన ప్రేషణ సేవా సమారబ్ధా. उपक्रमोऽयम् ऐतिहासिकः वर्तते इति वाणिज्योद्योग मन्त्री पीयूष गोयलः सबलम् अवोचत्. पाकिस्तानस्य FATF संस्थायाः ग्रे लिस्ट् इत्यस्य निरीक्षणस्य आलोचनायाः अनन्तरं भारतेन एतां संस्थां प्रति स्वीय दृढ समर्थनं पुनः प्रकटीकृतम्. जनरल धीरज सेठः जनरल उपेन्द्र द्विवेदीतः भारतीय सेनायाः एकत्रिंशत्तम सेनाध्यक्षत्वेन पदभारम् गृहीतवान्. अमेरिका ईरानयोः शान्तिवार्तायाः भविष्यं प्रति अनिश्चितता वर्तते यतो हि तेहरान प्रशासनेन अमेरिका राष्ट्रपतिनः ट्रम्पस्य दोहा नगरे मेलनस्य विषयः दृढतापूर्वकं खण्डितः. भारतीय ऋतु विज्ञान विभागेन उत्तर प्रदेश बिहार मध्य महाराष्ट्र कोंकण गोवा राज्येषु अतिवृष्टेः पूर्वानुमानं प्रख्यापितम्. अपि च क्रीडावार्तासु फीफा विश्वकप स्पर्धा मालिकायां मोरेको देशेन नीदरलैंड दलं पराभूय राउंड ऑफ 16 इत्यत्र प्रवेशम् अवाप्तम्. अथ वार्ताः विस्तरेण. ग्रीस देशस्य यूरो बैंक इति संस्थया भारते सीमापार धन प्रेषणाय यूपीआई आधारित सेवा समारब्धा येन भारतीय ग्राहकाः अत्यल्पव्ययेन अतीव तीव्रगत्या धनं स्थानान्तरितं कर्तुं शक्नुवन्ति. अयम् अभिनव पदक्षेपः यूरोबैंक संस्थायाः भारतस्य नेशनल पेमेंट्स कॉर्पोरेशन ऑफ इंडिया इत्यस्य च अन्ताराष्ट्रिय शाखया सह कृतेन रणनीतिक सहयोगेन सम्भवो जातः. सामाजिकान्तर्जालीय पटले प्रसृते सन्देशे भारतस्य वाणिज्योद्योग मन्त्री पीयूष गोयलः संसूचयत् यत् यूरोबैंक संस्थायाम् अस्याः सेवायाः उद्घाटनं भारतस्य अंकीय पारिस्थितिकी तन्त्रस्य वैश्विक विस्तारे एकम् अपरं महत्वपूर्णं ऐतिहासिकं सोपानं वर्तते. तेन अग्रे गदितं यत् ग्रीस देशे यूपीआई सेवायाः साक्षात् प्रसारणेन सह अधुना अर्हाः ग्राहकाः सुरक्षितरूपेण निर्बाधं तत्क्षणमेव धनं प्रेषयितुं शक्ष्यन्ति. यस्मात् पारंपरिक स्थानान्तरण व्ययस्य अपेक्षया व्यवहार शुल्कं न्यूनीभूय केवलं लघुभागः एव अवशिष्यते. भारतेन फाइनेंशियल एक्शन टास्क फोर्स FATF इति संस्थायाः प्रति स्वस्य दृढ समर्थनं पुनः प्रकटीकृतम्.

0: पृष्टेः कृते नारंगी वर्णीया सञ्चेतना प्रकटिता। एतादृशी एव स्थितिः अद्य सिक्किम, असम, मेघालय, केरल, माहे उप हिमालयी, पश्चिम बंगालस्य च भागेषु सम्भाव्यन्ते। अपरपक्षे विभागेन अद्य दिल्ली, हरियाणा, चंडीगढ़ इत्यादिषु राज्येषु उष्ण तरंगस्य पूर्वानुमानं प्रकटितम्। विदेशमंत्री डॉ एस जयशंकर न्यगादीत यत् भारतेन षड्विंशति तोप्यधिक देशैः सह अष्टाविंशति प्रवासन गतिशीलता सहभागिता सहमति पत्रेषु हस्ताक्षराणि विहितानि। तेन अवैध प्रवासं शोषणात्मक प्रथाः कपटपूर्त मध्यस्थतां च प्रतिरोद्धुं राष्ट्राणां सामूहिक उत्तरदायित्वं प्रति विशेषरूपेण उपादिष्टम्। हूल दिवसावसरे प्रधानमंत्री नरेन्द्र मोदी विदेश शासनस्य अन्यायस्य विरुद्धं दृढतया समुपस्थितेभ्यः सिंधो काहू, चंद भैरव, फुलो झानू इत्यादिभ्यः सहैव सर्वेभ्यः वीर जनजातीय जनेभ्यः भावपूर्णां श्रद्धांजलिं समर्पितवान्। फीफा विश्व कप स्पर्धा मालिकायां मोरक्को पैराग्वे देशौ राउंड ऑफ 16 चरणे स्वस्थानं सुरक्षितवन्तौ। मैक्सिको देशस्य ग्वाडालूप नगरे आयोजिते रमणीये द्वन्द्वे मोरक्को दलेन नीदरलैंड दलं 3-2 इत्यंकैः पराजितम्। अद्य रात्रौ अमेरिका देशस्य टेक्सास प्रान्ते आइवरी कोस्ट तथा नॉर्वे इत्यनयोः मध्ये स्पर्धा भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ పూట రేపటి ప్రసార వివరాలు వింటారు. రేపటి ఉదయం ప్రసారంలో 9:45 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక ఈరోజు సాయంత్రం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ సాగులో ఆదర్శ రైతు నర్సిరెడ్డి గారి అనుభవాలు, చేపల చెరువు నిర్వహణలో ప్రధానమంత్రి ఉపాధి కల్పనలో PMEGB లబ్ధిదారు కే భద్రయ్య గారి అనుభవాలు తెలుసుకుంటారు, కోడిపిల్లల పెంపకం వివరాల గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:00 హరికథ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా ప్రసార వివరాలు.

ఇక రేపటి ఉదయం ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీరామ భక్తిగీతాలు, 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి ఉరిమిల్లా సునంద, 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో జూలై మాసంలో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి తెలుసుకుంటారు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఆరోగ్య కార్యక్రమాలలో గుండెకు వేకువజామున గండం కొన్ని వివరాలు తెలుసుకుంటారు, 7:30 సేవా తత్పరుడు డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ గురించి ప్రసంగం వింటారు, 7:45 క్రీడాలోకం కార్యక్రమంలో హాకీ ప్లేయర్ కోచ్ శ్రీ ఎస్కే ఇమాం గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి డి కిరణ్ కుమారి, అనంతరం చిత్రగీతాలు. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఉద్యోగవాణి విద్యా

0: ఉద్యోగ సమాచారం 8:35. శుభాకాంక్షలు, శ్రోతలు గ్రీటింగ్ చెప్పే కార్యక్రమం, అనంతరం చిత్రగీతాలు. 9:45. భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:00 జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్య దేవోభవ పరిచయాలతో కూర్చిన కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి కల్వకొలను నాగలక్ష్మి. 10:30 నాకు నచ్చిన పాట శ్రోతల మధులోని మధురమైన పాటల పూదోట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 11:30 చిత్రగీతాలు. ఇక రేపటి మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఏకేసి నటరాజన్ గారి క్లారినెట్ వాదనం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 కార్మికుల కార్యక్రమంలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సమాజ సేవలో వైద్యులు డాక్టర్ రాజశేఖర్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి జి పద్మ. అలాగే వన సంస్కృతి మన సంస్కృతి ఎల్ జాషువా గారి ప్రసంగం. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 చిత్రగీతాలు, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ఫోగ్రామ్. 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు. 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో పురుగు మందుల పిచికారిలో జాగ్రత్తలు, ఇంకా కూరగాయలు పండ్ల తోటల్లో కలుపు నిర్మూలన గురించి తెలుసుకుంటారు, జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రగీతాలు. 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:45 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ప్రసార వివరాలు విన్నారు.
1: యువవాణి యువజనుల కార్యక్రమం. యువతకు బాట ఆకాశవాణి మాట.
2: హాయ్ ఫ్రెండ్స్, ఈనాటి యువవాణి కార్యక్రమానికి స్వాగతం. బీటెక్ దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థుల కలల కోర్సు. ఈ ఏడాది జాతీయ స్థాయిలో ఐఐటీలు ఎన్ఐటీలు ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్స్ కు అడ్వాన్స్ కు భారీగా హాజరయ్యారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల స్థాయిలోని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్లకు కూడా అభ్యర్థుల సంఖ్య అధికంగానే ఉంది. ఎంట్రన్స్ల పర్వం ముగియడంతో ఇప్పుడు విద్యార్థులంతా ఇంజనీరింగ్లో ఎలాంటి కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది, సిఎస్ఈతోనే భవిష్యత్తు ఉంటుందా, వేరే బ్రాంచ్ల పరిస్థితి ఏంటి అనే ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు హాజరయ్యే విద్యార్థులకు కాలేజ్ బ్రాంచ్ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈనాటి యువవాణి కార్యక్రమంలో. ప్రస్తుతం తెలంగాణలో నిర్వహించిన టీజీఈఏపీ సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కు 197,000 మంది వరకు హాజరు కాగా, ఏపీలో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కు 77,000 మంది హాజరయ్యారు. వీటితో పాటు జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్లో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30,000

మంది, అడ్వాన్స్డ్కు కనీసం 5,000 మంది అర్హత సాధిస్తారని అంచనా. వీరందరికీ ఇప్పుడు కాలేజ్ బ్రాంచ్ సెలక్షన్ అత్యంత కీలక అంశంగా మారింది. వందల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు, 10ల సంఖ్యలో బ్రాంచులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎంపిక అంత సులభం కాదు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు హాజరయ్యే విద్యార్థులు తొలుత బ్రాంచ్ ఎంపికపై దృష్టి పెట్టాలి. బ్రాంచ్ ఎంపికలో తమ ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. క్రేజ్ కోణంలో బ్రాంచ్ను ఎంపిక చేసుకోవడం సరికాదు. దీనివల్ల అకాడెమిక్గా రాణించలేకపోవచ్చు. ఇది భవిష్యత్తు గమ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ఆస్కారము ఉంది. కాబట్టి బ్రాంచ్ ఎంపికలో అందుబాటులో ఉన్న బ్రాంచ్ల సిలబస్, కరికులం స్వరూపాన్ని పరిశీలించి తమ సహజ ఆసక్తికి అనుగుణంగా ఉండే బ్రాంచ్ను ఎంపిక చేసుకోవాలి. ఈ విషయంలో ఇన్స్టిట్యూట్స్ ప్రామాణికతను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇన్స్టిట్యూట్ ఎంపిక ఎంతో కీలకం. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు హాజరయ్యే విద్యార్థులు ఇన్స్టిట్యూట్ ఎంపిక సైతం ఎంతో కీలకమని భావించాలి. ప్రస్తుతం ఈఏపి సెట్ ఉత్తీర్ణులు అందుబాటులో ఉన్న సీట్లను పరిగణలోకి తీసుకుంటే దాదాపు అందరికీ సీట్లు లభిస్తాయి. కానీ సీటు లభించిన ఇన్స్టిట్యూట్ నాణ్యత ముఖ్యమని గుర్తించాలి. సదరు ఇన్స్టిట్యూట్ నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలు పాటిస్తుందా లేదా అనే విషయంపై ప్రాథమికంగా స్పష్టత తెచ్చుకోవాలి. కాలేజ్ ఫ్యాకల్టీ నుంచి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వరకు అన్ని నిబంధనల మేరకు ఉన్నాయో లేదో పరిశీలించాలి. ఈ సమాచారం ఏఐసిటిఈ వెబ్సైట్లో లభిస్తుంది. ఒకవేళ అందులో సమాచారం లేకపోతే ప్రత్యక్షంగా కళాశాలను సందర్శించి సదరు సమాచారం తెలుసుకోవాలి. సీనియర్ విద్యార్థులను అడిగి కాలేజ్ గురించి తెలుసుకోవడం మంచిది. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న బ్రాంచ్ విషయంలో నిర్దిష్టంగా సదరు కాలేజీకి ఎన్బీఏ గుర్తింపు ఉందో లేదో తెలుసుకోవాలి. ఎన్బీఏ గుర్తింపు బ్రాంచ్ల వారీగా ఉంటుంది. మొత్తం బ్రాంచ్లలో 1-2 బ్రాంచ్లకే ఎన్బీఏ గుర్తింపు ఉన్నా పలు కళాశాలలు ఎన్బీఏ అక్రిడేటెడ్ అని ప్రకటిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి మీరు చేరాలనుకున్న బ్రాంచ్కు ఎన్బీఏ గుర్తింపు ఉందో లేదో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఇక కాలేజీ ఇమేజ్ విషయానికి వస్తే విద్యార్థులు కాలేజీకు ఉన్న ఇమేజ్ను, ఇండస్ట్రీ వర్గాల్లో లభిస్తున్న గుర్తింపు గురించి తెలుసుకోవాలి. ఇందుకోసం విద్యార్థులకు ఉపకరించే సాధనం గత ఏడాది సదరు కాలేజీలు సీట్ల భర్తీలో ఓపెనింగ్, క్లోజింగ్, ర్యాంకుల వివరాల గురించి తెలుసుకోవాలి. ఉదాహరణకు ఓయూసీఈ, ఏయూసీఈ వంటి యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అదేవిధంగా కొన్ని ప్రముఖ ప్రైవేట్ కళాశాలల్లో ఈసీఈ, సిఎస్కు, IEEE వంటి బ్రాంచ్లలో లాస్ట్ ర్యాంక్ 1500 నుంచి 2000 లోపే ఉంటుంది. అంటే ఆ కళాశాలల నాణ్యత ఆధారంగా అవి విద్యార్థుల ఆదరణ పొందుతున్నాయని చెప్పొచ్చు. విద్యార్థులు కాలేజ్ ఎంపికలో బోధనా పద్ధతులపైన దృష్టి పెట్టాలి. ఓ కళాశాలలో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ టీచింగ్ విధానంలో లోపాలు ఉండొచ్చు. టీచింగ్ పరంగా అనుసరిస్తున్న విధానం, ప్రాక్టికల్స్కు ఇస్తున్న ప్రాధాన్యం, అందులో విద్యార్థులను మమేకం చేస్తున్న తీరు తెనులు తెలుసుకోవాలి. కొన్ని కళాశాలలు ఏఐసిటిఈ నిబంధనల మేరకు తమ కళాశాలలో పీహెచ్డీ ఫ్యాకల్టీ సైతం ఉన్నారని ప్రకటనలు ఇస్తుంటాయి. వాస్తవానికి సదరు పీహెచ్డీ ఫ్యాకల్టీ క్లాస్ రూమ్లో స్టూడెంట్ ఇంటరాక్షన్ ఎంత మేరకు ఉంటుందనేది ముఖ్యం. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బీటెక్ కోర్సులో చేరే లక్ష్యం క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ప్రముఖ కంపెనీల్లో జాబ్ ఆఫర్స్ అందుకోవడం. అందుకే కళాశాలలను ఎంపిక చేసుకునేటప్పుడు సదరు కాలేజీలో గత 4 ప్లేస్మెంట్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి, వచ్చిన కంపెనీలు ఎలాంటి ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయో గమనించాలి. కొన్ని కళాశాలలు ఇన్ఫోసిస్, ఐబీఎం వంటి ప్రముఖ కంపెనీల క్యాంపస్ డ్రైవ్లు నిర్వహిస్తున్నట్టు కలర్ఫుల్ బ్రోచర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. అయితే ఇలా వచ్చిన కంపెనీలు కోర్ ప్రొఫైల్స్లో ఎంతమందికి అవకాశాలు వచ్చాయో కూడా తెలుసుకోవాలి. ఈఏపి సెట్లో ర్యాంకు వచ్చినా కోరుకున్న కాలేజీలో మెచ్చిన బ్రాంచ్లో సీటు వచ్చే పరిస్థితి లేకపోవచ్చు. అలాంటప్పుడు సదరు బ్రాంచ్కు దగ్గరగా ఉండే ఇంటర్ డిసిప్లినరీ బ్రాంచ్ల వైపు దృష్టి పెట్టాలి. తద్వారా వాటిలో రాణించేందుకు మానసికంగా సంసిద్ధత పొందాలే తప్ప నిరుత్సాహానికి గురికాకూడదు. ఉదాహరణకు సిఎస్ఈకి తొలి ప్రాధాన్యం ఇచ్చి బ్రాంచ్లో సీటు రాకపోతే ఆందోళన చెందక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు పలు ఇన్స్టిట్యూట్స్లో ఏఐఎంఎల్ బ్రాంచ్ను ప్రత్యేకంగా ప్రారంభిస్తున్నారు. ఇది కూడా సిఎస్ఈ మాదిరిగానే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో సిఎస్ఈ రాకపోయినా ఏఐఎంఎల్ కోర్సుల వైపు దృష్టి పెట్టడం ఉపయుక్తంగా ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఈఏపి సెట్ ఉత్తీర్ణుల్లో అధిక శాతం మంది ఎదుర్కొంటున్న సమస్య నచ్చిన కాలేజీలో సీటు రాకుంటే ఏం చేయాలి అనేది. తమ ర్యాంకుకు ప్రాధాన్యాలుగా ఎంపిక చేసుకున్న కళాశాలలో కొన్నిసార్లు సీటు రాని పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అందుకు ముందుగానే మానసికంగా సిద్ధంగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో తమకు ఇష్టం లేని కాలేజీలో

0: చేరాల్సి వస్తే నిరుత్సాహపడకుండా అకడమిక్గా రాణించేందుకు కృషి చేయాలి. ఫ్యాకల్టీ లేరనో లేదా సదుపాయాలు లేవనో అభ్యసనాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సెల్ఫ్ లెర్నింగ్ టూల్స్పై అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ఇంటర్నెట్ ఆధారంగా అనంతమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఈలెర్నింగ్ పోర్టల్స్ ఆవిష్కృతమవుతున్నాయి. ఆన్లైన్ లెక్చర్స్, వర్చువల్ క్లాస్ రూమ్స్, వర్చువల్ ల్యాబొరేటరీ వంటి సదుపాయాలు సైతం లభిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుని తమను తాము తీర్చిదిద్దుకోవాలి. మరెందుకు ఆలస్యం? త్వరలో జరగబోయే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు హాజరయ్యే విద్యార్థులు, కాలేజ్ బ్రాంచ్ ఎంపికలు సరైన నిర్ణయం తీసుకుని బంగారు భవిష్యత్తును ఏర్పరచుకోండి.
1: కార్యక్రమంలో మరొక అంశం. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తర్వాత కేంద్ర ఉద్యోగాల్లో అత్యంత ముఖ్యమైనవి ఎస్ఎస్సీ నిర్వహించే సీజీఎల్ పోస్టులు. వివిధ కేంద్ర విభాగాలు వాటి అనుబంధ కార్యాలయాల్లో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ ఏటా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ను నిర్వహిస్తోంది. వీటికి ఏదైనా డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు ఆకర్షణీయమైన వేతనాన్ని అందుకోవచ్చు. భవిష్యత్తులో మెరుగైన స్థాయికి చేరుకోవచ్చు. దేశంలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు పోటీపడే పరీక్షల్లో ఎస్ఎస్సీ సీజీఎల్ఈ ముందుంటుంది. గత ఏడాది 28 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీటిలో సగం కంటే తక్కువ మంది విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈసారి ప్రకటనలో 12,256 ఖాళీలు ఉన్నప్పటికీ నియామకాల సమయానికి ఇంతకంటే ఎక్కువ మందికి అవకాశం దక్కుతుంది. విభాగాల వారీగా పోస్టుల వివరాలను తర్వాత ప్రకటిస్తారు. ఎంపికైన వారు వివిధ కేంద్ర విభాగాల్లో గ్రూప్ బి, గ్రూప్ సి హోదాలో సేవలందిస్తారు. పోస్టు ప్రకారం సుమారుగా లెవెల్ 4తో 50,000, లెవెల్ 5కి 60,000, లెవెల్ 6కు 70,000, లెవెల్ 7కు అయితే 90,000, లెవెల్ 8కి 100,000 మొదటి నెల నుంచే జీతాన్ని అందుకోవచ్చు. 8వ వేతన సంఘం అమలులోకి వస్తే ఈ మొత్తం మరింత పెరుగుతుంది. లెవెల్ 8లో 3, లెవెల్ 7లో 15, లెవెల్ 6లో 10, లెవెల్ 5లో 6, లెవెల్ 4లో 6, ఇలా మొత్తం 40 రకాల హోదాలతో పలు విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకున్న పోస్టు ప్రకారం వీరు కేంద్రానికి చెందిన 71 విభాగాల్లో ఎందులోనైనా సేవలందిస్తారు. రెండంచెల్లో నిర్వహించే పరీక్షలతో నియామకాలు ఉంటాయి. టైర్ 1 పరీక్ష ఆన్లైన్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలు వస్తాయి. వీటిని గంటలో పూర్తి చేయాలి. 4 సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. సెక్షన్ల వారీ సమయ నిబంధన ఉంటుంది. ఒక్కోటి 1/2 గంటలో పూర్తి చేయాలి. ప్రతి తప్పు సమాధానానికి 1/2 మార్కును తగ్గిస్తారు. ఇక టైర్ 2 పరీక్ష. టైర్ 1 పరీక్షలో అర్హులైన అభ్యర్థులకే టైర్ 2 ఆన్లైన్ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో పేపర్ 1 అందరికీ తప్పనిసరి. పేపర్ 1 సెక్షన్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్ 30, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30, మొత్తం 60 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 చొప్పున 180 మార్కులకు ఈ సెక్షన్ ఉంటుంది. గంటలో ఈ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 45, జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 చొప్పున 70 ప్రశ్నలకు 210 మార్కులు. పరీక్ష సమయం గంట. ఇక సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. వీటికి 60 మార్కులు. వ్యవధి 15 నిమిషాలు ఉంటుంది. అన్ని సెక్షన్లలోనూ ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కును తగ్గిస్తారు. ఇక సెక్షన్ 4లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ 15 నిమిషాల వ్యవధితో నిర్వహిస్తారు. ఇచ్చిన సమాచారాన్ని 15 నిమిషాల్లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. ఇక పేపర్ 2 జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు ఈ పేపర్ను రాయాల్సి ఉంటుంది. స్టాటిస్టిక్స్ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 200 మార్కులు. వ్యవధి 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 1/2 మార్కును తగ్గిస్తారు. పేపర్ 3 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు పోటీ పడేవారు ఈ పేపర్ను రాయాల్సి ఉంటుంది. జనరల్ స్టడీస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ 200 మార్కులకు 2 గంటల వ్యవధితో నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 2 చొప్పున 100 ప్రశ్నలు వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/2 మార్కును తగ్గిస్తారు. ఇందులో విజయం సాధించాలంటే ముందు పరీక్ష స్వభావం, సిలబస్ వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నోటిఫికేషన్ను శ్రద్దగా గమనించాలి. పరీక్షకు 65 రోజులకు తక్కువ కాకుండా 100 రోజుల వరకు

0: ఉంది. అందువల్ల 60 రోజులు అమలు చేయగలిగేలా, ప్రతిరోజు 8 గంటలు అధ్యయనం ఉండేలా, ఆచరణకు వీలయ్యే రోజువారీ ప్రణాళిక రూపొందించుకోవాలి. తాజా అభ్యర్థులైతే సిలబస్లోని విభాగాలు, పాఠ్యాంశాల వారి ప్రాథమికాంశాలతో అధ్యయనం ప్రారంభించాలి. ఏదైనా విభాగం నుంచి ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత అందులో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. అనంతరం ఆ అంశంలోనే మాక్ పరీక్షను రాయాల్సి ఉంటుంది. కనీసం 80% మార్కులు పొందితే తర్వాతి అంశంలోకి వెళ్లాలి. ఇదే పద్ధతిని అన్ని విభాగాల్లోనూ కొనసాగించాలి. సన్నద్ధతలో టైర్ 1, టైర్ 2లోని ఉమ్మడి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. పాత ప్రశ్న పత్రాలు బాగా అధ్యయనం చేయాలి. విభాగాల్లోని అంశాల వారి లభిస్తున్న ప్రాధాన్యం గుర్తించి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్న వాటిపై మరింత దృష్టి సారించాలి. ఆబ్జెక్టివ్ పరీక్షల్లో విజయానికి వేగం, ఖచ్చితత్వం ఈ రెండూ ఎంతో కీలకం. ఇందుకోసం వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయడమే ఇందుకు మార్గం. పరీక్షకు ముందు కనీసం 10 మాక్ టెస్టులు రాసి ఫలితాలను విశ్లేషించుకోవాలి. తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. పరీక్షా తేదీకి 10 రోజుల ముందు నుంచి పూర్తి సమయాన్ని రివిజన్ కోసమే కేటాయించాలి. ఇలా చేస్తే నేర్చుకున్నవి మర్చిపోకుండా వీలైనన్ని ప్రశ్నలకు సరైన జవాబు గుర్తించవచ్చు. ఇక అర్హత విషయానికి వస్తే ఎక్కువ పోస్టులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ సరిపోతుంది. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కు ఏదైనా డిగ్రీ, ఇంటర్ మ్యాథ్స్లో 60% ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్కు డిగ్రీలో స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి, లేదా బీటెక్, సిఎస్సి చదివి ఉండాలి. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, స్టేట్ క్యాడర్ పోస్టులకు ఆ రాష్ట్ర అధికారిక భాష చదవడం, రాయడం, మాట్లాడడం రావాలి. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వయస్సు 1 ఆగస్టు 2026 నాటికి గ్రూప్ బిలోని జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కు 32, మిగిలిన గ్రూప్ బి పోస్టులకు 30 ఏళ్లలోపు ఉండాలి. గ్రూప్ సి పోస్టులకు 27 ఏళ్లలోపు వాళ్లు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు వారి కేటగిరీ ప్రకారం 10 నుంచి 15 ఏళ్లు గరిష్ట వయస్సులో సడలింపు లభిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తులను 22 రాత్రి 11 గంటల వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుం 100 రూపాయలు. మహిళలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు మినహాయింపు లభిస్తుంది. పరీక్షా తేదీలు టైర్ 1 ఆగస్టు సెప్టెంబర్లో నిర్వహిస్తారు. ఇక టైర్ 2 పరీక్ష డిసెంబర్లో నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ https://ssc.gov.in. చక్కటి ప్రణాళికతో సిద్ధం కండి, ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోండి. ఆల్ ది బెస్ట్.
1: యువతకు బాట ఆకాశవాణి మాట, యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది వెంటనే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రకటన. స్పాట్ కౌన్సిలింగ్ మరియు ప్రవేశం కొరకు కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల అనగా జూలై

4/2026 స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీ బండి శ్రీనివాస్ గారు తెలిపారు. పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మరియు 10వ తరగతిలో ఉత్తీర్ణులై ఉన్న విద్యార్థులు ఈ నెల 1 నుండి 3వ తారీఖు సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు పత్రంతో పాటు అన్ని సర్టిఫికేట్లు జిరాక్స్ కాపీలను జత చేయాలని కూడా సూచించారు. వివరాలకు కళాశాల

కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు పత్రంతో పాటు అన్ని సర్టిఫికేట్లు, జిరాక్స్ కాపీలను జత చేయాలని కూడా సూచించారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలని ఈ అడ్మిషన్లకు ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మరియు ఇతర ధృవపత్రాలతో హాజరు కావాలన్నారు. ప్రకటన విన్నారు.

కొత్తగా పెళ్లైన పల్లెటూరు పడుచు జంట. మగడు ఒట్టి వెర్రిబాగులవాడు. తన పెళ్ళాం అందం చూసి ఆనందంతో పొగట్టలతో మురిపించాలనుకున్నాడు. అదును దొరికిందని ఆ పడుచు పెళ్ళాం వల్లమాలిన కోర్కెలు కోరుతుంది. అది ఈ పాట సారాంశం.

అనుమానపు మగడు ఆ ఇల్లాలిని ఎంతో వేధించాడు, విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు భరించలేకపోయింది. సుక్కబొట్టు పెట్టినా, రంగుచీర కట్టినా, అద్దంలో చూసినా చూడలేని తన భర్తను గురించి ఇలా అంటుంది.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989709158.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నిబంధనలను అనుసరించి నిజాయితీగా పనిచేసే వారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి 50,000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మొరాకో పారాగ్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన అందరినీ కలుపుకోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చినారు. చదువుకున్న యువత కేవలం తమ సొంత ఎదుగుదల కోసమే కాకుండా సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి దేశ నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్రపతి అన్నారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని, విద్యార్థులు సామాజిక మార్పుకు వాహకులుగా మారాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని రాష్ట్రపతి చెప్పారు.
1: बस 2047 तो विकसित भारत बनाने का हमारा लक्ष्य है. मुझे विश्वास है कि आंध्र प्रदेश का एक केंद्रीय जनजातीय विश्वविद्यालय अपना सार्थक, समावेशी और पर्यावरण संरक्षण पर केंद्रित व्यवहारिक शिक्षण पद्धति से इस लक्ष्य प्राप्ति करे और उसका महत्वपूर्ण भूमिका निभाएगा.
0: అర్థవంతమైన విద్య ప్రాముఖ్యతను చెబుతూ విద్యార్థులు విద్యాపరమైన అభ్యాసాన్ని ఆచరణాత్మక జ్ఞానంతో ముడిపెట్టాలని రాష్ట్రపతి సూచించారు. వేగంగా మారుతున్న ప్రపంచ అవసరాలు తీర్చడానికి కొత్త నైపుణ్యాలు పెంపొందించుకుంటూనే తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని అన్నారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వంటి సామాజిక న్యాయం అనే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థలకు గిరిజన విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ది, జీవనోపాధి, అటవీ హక్కులను ప్రోత్సహించడంలో మరింత ఎక్కువ బాధ్యత ఉందని ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. గిరిజన సాధికారత కోసం ఈ విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్, ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్షేత్రస్థాయి అభివృద్ది కార్యక్రమాలను రాష్ట్రపతి అభినందించారు. గిరిజన భాషలు, మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందని, కోయా, సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంట్ లిఖితబద్ధం చేయడాన్ని ప్రశంసించారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల్లో దాదాపు 40% మంది, బంగారు పథకాలు సాధించిన వారిలో సుమారు 70% మంది యువతలు ఉండడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత జ్ఞాన వ్యవస్థకు మూలాలు గిరిజన సమాజంలో ఉన్నాయని, ఈ సంప్రదాయ మేధస్సును సమకాలీన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం FCRA 2.0 పోర్టల్ను ఎలక్ట్రానిక్

0: ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈఓసీఐ కార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రెండు పౌర సేవలను మెరుగుపరుస్తాయని, ఎఫ్సీఆర్ఏ పోర్టల్ ద్వారా విరాళాలు పొందేవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తాయని చెప్పారు. ఉద్దేశం స్పష్టంగా, విధానం పారదర్శకంగా ఉండి సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించే మనస్తత్వం ఉన్నప్పుడు నిజాయితీ పరులైన ప్రజలకు అన్ని రకాల పరిపాలన సులభతరం అవుతుందని ఆయన అన్నారు. నిబంధనలను అనుసరించి నిజాయితీగా పనిచేసే వారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి చెప్పారు. తప్పులు చేసేవారిపై కఠినమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారని, దీనివల్ల దేశ భద్రత మరింతగా పెరుగుతుందని ఆయన చెప్పారు. పాత ఓసీఐ వ్యవస్థలో ఎదురైన సమస్యలను కొత్త వ్యవస్థలో పరిష్కరించామని, ఇది 50 లక్షల కంటే ఎక్కువ మంది ఓసీఐ కార్డు హోల్డర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అమిత్ షా తెలియజేశారు. హైదరాబాద్ తార్నాకల్లోని పరిశోధనా సంస్థ సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో నూతన పరిశోధనా సౌకర్యాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిశోధనలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అక్కడ నిర్మించిన అత్యాధునిక ల్యాబ్లను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వాటితో పాటు సంస్థలో నిర్మించనున్న నూతన హాస్టల్ భవనానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 37 సీఎస్ఐఆర్ ల్యాబ్లు సరికొత్త ఆవిష్కరణలతో కొత్త పుంతలు తొక్కుతున్నాయని ప్రశంసించారు. ముఖ్యంగా 1 వీక్ 1 ల్యాబ్ 1 వీక్ 1 థీమ్ వంటి కార్యక్రమాల ద్వారా ఈ ల్యాబ్ల గుర్తింపు, ప్రజాబాహుళ్యంలోకి వీటి చేరిక బాగా పెరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రహదారి భద్రతపై న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్, కొండ చీరలు విరిగిపడే ప్రమాదం ఉన్న రహదారి భాగాలను ప్రభుత్వం గుర్తించిందని, సుమారు 50,000 కోట్ల రూపాయల ఖర్చుతో వాటిని అభివృద్ది చేసే పనులు చేపట్టిందని ఆయన తెలియజేశారు. సరైన సైనేజీలు, సంకేతాలు, లేన్ మార్కింగ్లు, అండర్ పాసులతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రోడ్డు ఇంజనీరింగ్ ఉండేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గడ్కరీ తెలియజేశారు. రహదారి భద్రతను పెంపొందించడంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మితిమీరిన వేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీట్ బెల్ట్లు ధరించాలని, లేన్ క్రమశిక్షణ పాటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని గడ్కరీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సులో ఈరోజు న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రసంగించారు. మన దేశం ఇప్పటి వరకు 26 కంటే ఎక్కువ దేశాలతో 28 వలస రవాణా భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని, మైగ్రేషన్ మొబిలిటీ పార్ట్నర్షిప్ కి సంబంధించి మరికొన్ని దేశాలతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: India's vision for mobility is not limited to facilitating overseas employment opportunities. We in fact view mobility as a very important pillar of international cooperation. These partnerships are based on mutual benefit, shared responsibility and long-term sustainability. We also recognize the need for bilateral collaborations in ensuring safe, orderly and legal migration.
0: అక్రమ వలసలు, దోపిడీ పద్దతులు, మోసపూరితమైన మధ్యవర్తులు, మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి ద్వైపాక్షిక సహకారం ఎంతో ముఖ్యమని, దేశాలకు ఉమ్మడి బాధ్యత ఉందని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా చెప్పారు. వలసల నిబంధనలను మార్చడంలో డిజిటల్ వ్యవస్థలు, సాధనాల వినియోగాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మానవ వనరుల రవాణా అనేది కేవలం ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారడం కంటే చాలా ఎక్కువని, మొబిలిటీ అంటే ఆకాంక్షలను అవకాశాలతో, ప్రతిభతో అనుసంధానించడమని డాక్టర్ జయశంకర్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 50,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర జులై 3వ తేదీన ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నున్వాన్ పెహల్గాం మార్గం ద్వారాను, గండర్బల్ జిల్లాలో కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత ఎత్తైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారాను ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతులు కల్పించినట్లు జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలియజేశారు. ఉగ్రవాదానికి నిధుల సరఫరా, మనీ లాండరింగ్కు వ్యతిరేకంగా సాగుతున్న ప్రపంచ పోరాటంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఒక అనివార్యమైన భాగమని మన దేశం అభివర్ణించింది. ఈ ఒప్పందానికి

మన దేశం మద్దతును పునరుద్ఘాటించింది. యునైటెడ్ నేషన్స్ లో ఉగ్రవాద నిరోధక వారోత్సవాల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, పాకిస్తాన్ వివిధ అంశాలపై విమర్శలు చేసిన నేపథ్యంలో భారతదేశం తన వైఖరికి కట్టుబడి ఉన్న విషయాన్ని పునరుద్ఘాటిస్తోందని చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ పోటీలో మొరాకో పరాగ్వే జట్లు రెండో రౌండ్ ఆఫ్ 16 ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కి దూసుకెళ్లాయి. మెక్సికోలో జరిగిన మ్యాచ్ లో పెనల్టీ షూటౌట్ లో మొరాకో 3-2 తేడాతో నెదర్లాండ్స్ ని ఉంచింది. మరొక మ్యాచ్ లో పారాగ్వే జర్మనీని ఓడించి రౌండ్ ఆఫ్ 16 కి చేరుకుంది. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నిజాయితీగా పనిచేసే వారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరిగే చోట్ల 50,000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో మొరాకో పారాగ్వే రౌండ్ ఆఫ్ 16 కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: కిసాన్ వాణి వ్యవసాయతరుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆయిల్ పామ్ సాగులో ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల గురించి మోరంపల్లి బంజర్ ఆదర్శ రైతు శ్రీ గాదె నర్సిరెడ్డి గారి అనుభవాలు పరిచయం వింటారు.
1: ఆకాశవాణి రైతు సోదరులకి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ముఖ్యంగా పామాయిల్ సాగు చేసే రైతులని ప్రోత్సహిస్తుంది నేడు కేంద్ర ప్రభుత్వం. దీనికి గాను ఎన్నో రకాల పథకాలు మరి సబ్సిడీలు అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతులంతా కూడాను మూస పద్ధతిలో వ్యవసాయం చేయకుండా దీర్ఘకాలిక పంటలు తీసుకుంటూ లాభాలు గడించేందుకు మరి వినూత్నమైన చర్యలు చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలా ప్రాంతాలలో మనం పామాయిల్ సాగు చూస్తూ ఉన్నాం. అలా కాకుండా ఇంకా కొంతమంది రైతులను ప్రోత్సహించేందుకు కూడా ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అటు హార్టికల్చర్ డిపార్ట్మెంటు వాళ్ళని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తరపున ఉన్నటువంటి పథకాలను వారికి అందుబాటులోకి తీసుకువచ్చింది. పామాయిల్ సాగులో వాళ్ళని ప్రోత్సహించేందుకు మరి రైతులు కూడా అది తీసుకుంటున్నారు, దాన్ని లబ్ధి పొందుతున్నారు. దానిలో భాగంగా బూర్గంపాడు మండలం మోరంపల్లి మంచర గ్రామంలో ఉన్నటువంటి గాదె నర్సిరెడ్డి గారు ఈ పామాయిల్ సాగులో మరి మెలకువలు కూడా తీసుకున్నారు, వారు సబ్సిడీ కూడా పొందుతున్నారు. అసలు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందాలంటే రైతుకు ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటి, దాన్ని ఏ విధంగా పొందాలనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నర్సిరెడ్డి గారు.
2: నమస్తే సార్.
1: ఈ పామాయిల్ లో సబ్సిడీ తీసుకుని మీరు లబ్ధి పొందుతూ ఉన్నారు, దాన్ని ఏ విధంగా ప్రభుత్వం నుంచి మీరు క్లెయిమ్ చేస్తున్నారండి?
2: పామాయిల్ కి మన తెలంగాణలో ఉండంగలోకి నడుస్తుంది ప్రజెంట్ గా, అన్ని పంటల్లో ప్రాధాన్యత ఇచ్చింది పామాయిల్ కి. ప్రభుత్వ సహకారాలు చక్కగా అందుతున్నాయి. ఇప్పటి వరకు నేను ఇది 3వ సంవత్సరం నేను పామాయిల్ వేసి ఆ పంట చేతికి వస్తుంది. దీని విధి విధాయకం ఏంటంటే అండి, రైతుకి పట్టా భూమి ఉన్న వాళ్ళకి నీళ్ల సదుపాయం ఉన్న భూములను ఎంచుకొని దీనికి 1 సంవత్సరానికి 4,500 రూపాయలు 1 ఎకరానికి గవర్నమెంట్ అందిస్తుందండి. ఇది పామాయిల్ సాగు చేస్తున్న రైతుకి మొక్క 200 నుంచి 400 రూపాయల వరకు బయట ఉంటది దాని రేటు, దాని కాస్ట్ అలాంటిది 20 రూపాయలకే ఇస్తుంది గవర్నమెంట్. దీనికి మెయింటెనెన్స్ కి 4,500 రూపాయలు 1 సంవత్సరానికి ఇస్తుంది. నీటి సప్లై కి మొక్క మొక్కకి డ్రిప్ సిస్టమ్ ఉంటది. ఆ డ్రిప్ కి జనరల్ వాళ్ళకి ఓసీ వాళ్ళకి 10% ఉంటది. 100,000 రూపాయలు అనుకోండి, 10,000 కట్టుకుంటే మనకి డ్రిప్ సిస్టమ్ ఇస్తుంది. ఎస్సీ ఎస్సీ వాళ్ళకైతేనేమో ఫ్రీనే, డ్రిప్ మొత్తం ఫ్రీ అలా అందజేస్తుంది. దీనికి రైతు రంగం చాలా ముందుకు రాగలుగుతుంది. 3 సంవత్సరాల తర్వాత ఆదాయం కూడా వస్తుంది. మనం వేసింది 9 ఎకరాల 27 క్వింటలు, దానికి గాను 4 నెలల నుంచి మనకి 50,000 రూపాయలు ఆల్రెడీ ఆదాయం వస్తూనే ఉంది.
1: నర్సిరెడ్డి గారు, ఇప్పుడు మీరు పామాయిల్ సాగు 9

0: ఎకరాల 20 క్వింటాల్లో చేస్తున్నారు. అంతకుముందు ఆ క్షేత్రంలో ఏం పండించేవారు?
1: వరి పండించేవాళ్ళం సార్. వరి పండిస్తే 9 ఎకరాల నద మీద సంవత్సరం మీద కూడా 1 లక్ష రూపాయలకు మిగలటానికి తగ్గు మొక్కలయ్యి. ఈ వరి పంట లాభం లేదని సుబాబులు వేసాము. ఐటీసీ మాకు దగ్గరలో ఉందని ఐటీ సుబాబులు వేస్తే ఆ సుబాబులు కూడా తొక్క తీయాలి, అది తీయాలి, ఇది తీయాలి, రకరకాలుగానే దాని మీద దాది లాస్గా ఉందని ఈ పామాయిల్ మనకి ఈ అగ్రికల్చర్ వాళ్ళు అటు కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు వీళ్ళందరి సలహాల సూచనల మేరగా మనం ఎమ్మటే ఈ పామాయిల్ కి సాగులోకి ముందుకు వచ్చాము.
0: 9 ఎకరాలలో పామాయిల్ సాగు చేయాలంటే మరి ఖర్చుతో కూడుకున్న పని, 3 సంవత్సరాల వరకు ఎలాంటి దిగుబడి మనకు ఉండదు. మరి రైతుకు సుమారుగా ఈ 3-4 సంవత్సరాల్లో ఎంత ఖర్చు అవుతుంది?
1: ఖర్చు లేదండి, మాక్సిమం ఎన్ఆర్జీఎస్ ద్వారా గానేమో మొక్కలు వేసి పెడుతుంది నాటటం. మొక్కలేమో 20 రూపాయలకే కదా, 9 ఎకరాలకు కూడా 16,000-20,000 రూపాయలు మొక్కలకి, అది ఎక్కువ కాదు. దానికి ఫెన్సింగ్ కూడా మామూలు రఫ్గా ఫెన్సింగ్ ఉన్నా సరిపోతుంది. మందు కట్టలు వాటికి మైనస్ డబ్బులు ఇస్తూనే ఉంది కదా. ఇక దానికి ఎక్కువ పెట్టుబడి అయితే ఎక్కువ లేదు. నీళ్ళు చూసుకోవటమే, నీళ్ళ సదుపాయం చూసుకోవటం, కాస్త ఎరువులు పోసుకోవాలి, కాస్త మందు కట్టలు లైట్ గా మందు కట్టలు వేసుకోవాలి. ఇంకా అదే మైనస్, అది ఎక్కువ మైనస్ ఏం కాదు.
0: మీరు మొక్కలు ఎక్కడి నుంచి సేకరించారు? ప్రభుత్వం అందించిందా లేకపోతే మీరు వేరే సేకరించారా?
1: ప్రభుత్వం ఇచ్చింది, అసరాపేట నుంచే మొక్కలు కూడా చక్కగా వాళ్లే పంపించారు. మనం అన్ని డీడీలు చేయటం, మనం ఇంటి కాడు ఉంటేనే ఆ మొక్కలు కూడా వాళ్లే సమకూర్చారు, ఇంటి దగ్గరకు వచ్చినాయి. దాని మీద తిరిగే వాళ్ళు కూడా ఏజెంట్ కూడా చక్కటి సలహాలు సూచనలు కూడా చక్కగా అందిస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ సలహాలు సూచనల మేరగా మనం దిగుబడి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు.
0: అంటే మీరు కంప్లీట్ గా వరి పండించే పొలంలో 9 ఎకరాలలో మీరు పామాయిల్ సాగు చేస్తున్నారు. మరి ఒక పంటను మార్చుకోవాలంటే దాని మీద పెద్ద అవగాహన కూడా కలిగి ఉండాలి. మరి ముందుగా మీరు పామాయిల్ సాగు చేయాలి, కేవలం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కాదు, దాని మీద అవగాహన కూడా మీకు కలగాల. మరి దీనికి గాను ప్రభుత్వం నుంచి మీకు అవగాహన సదస్సులు అలాంటి కార్యక్రమాలు మీరు అటెండ్ అయ్యి అక్కడ తెలుసుకున్నారా?
1: అంటే మనకి పక్క ఊర్లలో అసరావుపేట గాని ఇటు పాండురంగాపురం అని పాలవంత మండలం గాని వాళ్ళు దగ్గర 40 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నారు కాబట్టి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్నాం. ఉద్యానవన శాఖ వాళ్ళు ఉన్నారు కదా మనకి అందుబాటులో, వాళ్ళు కూడా మనకి చక్కటి సలహాలు సూచనలు ఇవ్వటం వల్లనే నేను ఈ బోర్గంపాడు మండలంలో స్టార్టింగ్ చేసింది. నేనే నా ద్వారాగా నేను నన్ను చూసి చాలా మంది రైతులు ఇప్పుడు ఈ 3 సంవత్సరాలలో చాలా మంది వేసుకున్నారు. వాళ్ళు కూడా మీ వల్లనే మేము వేసుకున్నాం, మాకు కూడా పర్వాలేదు అనిపిస్తుంది అంటున్నారు. నా రేటు కూడా ఇప్పుడైతే ఆశాజనకంగానే ఉంది, పర్వాలేదు.
0: ఇప్పుడు మీరు దిగుబడి తీసుకోవడం మొదలు పెట్టారు, సుమారుగా 50,000 వరకు మీరు దిగుబడి వస్తుంది అన్నారు.
1: అవును సార్.
0: ఇప్పుడు ఒకసారి పామాయిల్ దిగుబడి స్టార్ట్ అయిపోయింది అంటే ఎన్ని సంవత్సరాల వరకు మనం పంట తీసుకోవచ్చు? అట్లా
1: పెట్టుబడి అనిపిస్తుంది, ఇప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది, ఇప్పుడు ఎలకల బాధ, ఇప్పుడు అనేక రకాలుగా ఈ 3 సంవత్సరాలలో ఉంటదే గానీ బాగా కష్టపడే పని ఉండదు. ఇప్పుడు నికర ఆదాయం అన్నట్టు ఇంకా ఒక నెలకి 2 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే పంట అన్నట్టు ఇది. ఆశాజనకంగా ఉంది,
0: ఆశాజనకంగా ఉంది. కానీ 3 సంవత్సరాల్లో మీరు అంతర పంటలు కూడా సాగు చేసుకునే అవకాశం కల్పించింది కదా ప్రభుత్వం, మరి మీరు అంతర పంటలు చేశారా? ఏమైనా
1: చేసామండి, ఒక సంవత్సరం ఫస్ట్ సంవత్సరం మిర్చి చేశాను, పర్వాలేదు. దీని లాభం దీనికి వచ్చింది, దాని మెయింటెనెన్స్ చక్కగా ఉంది. దుక్కులు చేయటం, ఆ మందులు వేయటం, అన్ని నీళ్లు పెట్టుకోవడం అంతా పామాయిల్ కోసమే చేసాం. ఈ మొదటిని కూడా
0: గతంలో మన పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు పామాయిల్ సాగు చేస్తే చాలా సంవత్సరాలు మనం పంట దిగుబడి లేకుండా అలా దానికి ఎదురు చూడాలా, ఇది పెట్టుబడితో కూడుకున్న వ్యవహారం అనేసి చాలా మంది పామాయిల్ సాగు చేసేవారు కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు ఇప్పుడు సబ్సిడీ అందించేసి రైతులను ప్రోత్సహిస్తూ ఉన్నారు.
1: అవునండి.
0: మరి పంటలో మనకి దిగుబడి అనుకున్నంత రాలేని సందర్భాలలో ఏం చేస్తారు రైతులు?
1: పామాయిల్ సాగు నాణ్యమైన మొక్కే మాక్సిమం ఇస్తుంది. 99% మొక్కని గ్రేడ్ చేసి నంబర్ 1 మొక్కే ఇస్తుంది. గతంలో ఏదో తేడా పడి, ఎక్కడో ఇత్తనం తేడా పడి, ఎక్కడో ఏదో నష్టం జరిగి కొన్ని ఎకరాలు మాత్రమే ఏదో ఇత్తనం తేడాలో తీసేశారు. మళ్ళీ వాళ్ళకి కొంత గవర్నమెంట్ సాయం అందించింది, మళ్ళీ వాళ్ళకి మంచి మొక్క ఇచ్చింది, వాళ్ళు కూడా ఇవాళ మళ్ళీ లైన్ లోకి వచ్చారు. అది గతంలో ఎప్పుడో ఫ్యాక్టరీలు అందుబాటులో లేక ఇవన్నీ లేక కొంత నష్టపోయినట్టుగా ఉండి కొన్ని తోట తీసేశారు. కానీ వాళ్ళు ఎందుకు తీసామని ఇప్పుడు వాళ్ళు కూడా బాధపడుకుంటూ మళ్ళీ వేసి నాణ్యతగా లాగిస్తున్నారు.
0: అంటే మళ్ళీ వాళ్ళు రిటర్న్ బ్యాక్ టు పామాయిల్ అంటారా?
1: మళ్ళీ పామాయిలే వేశారు.
0: మీ మోరంపల్లి పరిసర ప్రాంతాలలో ఎన్ని క్షేత్రాలలో ఇప్పుడు రైతులంతా కూడా దీన్ని సాగు చేస్తున్నారు?
1: సుమారు బోర్గంపాడు మండలంలో 100 నుంచి 150 ఎకరాలు ఇప్పటికే సాగులోకి వచ్చేసింది.
0: ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయా?
1: ఇంకా 100-150 ఎకరాలు ఇప్పుడు వేసే, ఈ సంవత్సరం కూడా వేసే మూమెంట్ లో గట్టిగానే ఉన్నారు. ఇంకా మొక్క విడుదల చేయలేదు, మొక్క ఎప్పుడు విడుదల చేస్తే ఇంకప్పుడు తక్షణమే తయారు చేసే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే సార్, మాకు ఈ మండలంలో పక్క అశ్వాపురం మండలంలో పామాయిల్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఐటీసీ దగ్గరలో ఉండటం వల్ల జామాయిల సుబాబులకి ట్రాన్స్పోర్ట్ తక్కువగా.

0: కాబట్టి రేట్ ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. కానీ దీని ఆదాయం నేను చేశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను ఇంకేడన్నా దొరికితే ఇంకేద్దాం అన్న ఆలోచనలో నేను ఉన్నాను.
1: దానికి గాను ఇప్పుడు వ్యవసాయ క్షేత్రం అనేది 2 ఎకరాలు ఉంది ఒక రైతుకి, మరి దానికి గాను తను 10 ఎకరాల్లో చేయాలంటే ప్రభుత్వం కూడా వారికి సహకారం అందిస్తుందా?
0: అందిస్తుందండి. ఎన్ని ఎకరాలకైనా లిమిటెడ్ లేదు, ఎన్ని ఎకరాలకైనా ఈ డ్రిప్కి ఇస్తుంది, మొక్కలకి ఇస్తుంది, 4,500 రూపాయలు ఇస్తుంది. పట్టా పాస్ బుక్లకు మాత్రమే ఇచ్చేది. ఇప్పుడు ఏ భూమికైనా ఇవ్వటానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఏ భూమి అయినా కానీ నీళ్ళది సమృద్ధిగా ఉండాలి అని అది ఒకటే చెబుతుంది. నీళ్లు కంపల్సరీగా కావాలండి దీనికి. ఏప్రిల్ మే జూను ఆ 3-4 నెలలు కంప్లీట్ గా నీళ్లు పుష్కలంగా కావాలి. పామ్ ఆయిల్ కు ఒక్కటే తేడా ఉందండి. అది ఏంటి అంటే 11 నెలలు నీళ్లు పుష్కలంగా ఉండి 1 నెల నీళ్లు లేకపోయినా పంట నష్టపోవటానికి కొంచెం ఆస్కారం ఉంటదండి. అది ఒకటైతే కనిపెట్టుకోవాలి రైతాంగం.
1: సొంత భూమి ఉన్న రైతు పామ్ ఆయిల్ సాగు చేసేదానికంటే కూడా మరి కౌలు రైతులు కూడా తీసుకుంటే వాళ్ళకి కూడా సబ్సిడీ ఇస్తుందా ప్రభుత్వం?
0: ఇస్తుందండి. ఈ భూమి అయినా ఇస్తుందండి వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు వేరే పంటకి వేసుకున్నా గానీ ఇవ్వదు. ఆ భూమి ఆధారాన్ని బట్టి ఆ కౌలు తీసుకున్న రైతుకి అందజేస్తారు.
1: ఖచ్చితంగా కౌలు రైతులకు కూడా పామ్ ఆయిల్ లో సబ్సిడీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
0: ఉన్నాయి.
1: ఓకే అండి నర్సిరెడ్డి గారు, మరి పామ్ ఆయిల్ లో మంచి దిగుబడి సాధించేందుకు ప్రభుత్వం చేయుత అందిస్తూ ఉంది, మరి ఎన్నో సబ్సిడీ కూడా అందుబాటులో ఉన్నాయి, మిగతా రైతులు మీతో పాటు కూడా పామ్ ఆయిల్ సాగు చేస్తున్నందుకు మరి వారిని కూడా మీరు ప్రోత్సహిస్తున్నారు. మా ఆకాశవాణికి మీ యొక్క పూర్తి సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు ఆయిల్ పామ్ సాగులో ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల గురించి మోరంపల్లి బంజర్ ఆదర్శ రైతు శ్రీ గాదె నర్సిరెడ్డి గారి అనుభవాలు పరిచయం విన్నారు.
3: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
4: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
3: అదేలా?
4: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
5: ఇది ఎవరి నంబర్ బాబు?
4: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
6: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
4: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
5: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
4: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
6: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1801 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
2: కార్యక్రమంలో తర్వాత చేపల చెరువు నిర్వహణలో ప్రధానమంత్రి ఉపాధి కల్పనలో భాగంగా PMEGP లబ్ధిదారు కె భద్రయ్య గారి అనుభవాలు తెలుసుకుంటారు.
7: నేడు ప్రభుత్వాలు గ్రామీణ యువత కోసం, పట్టణ యువత కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారికి ఉపాధి కల్పించే విధంగా తోడ్పడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో PMEGP ఈ స్కీమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల యువతకు బ్యాంకుల ద్వారా కొంత లోన్ ఇప్పించి వారు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఎంతో సహాయపడుతున్నారు. మరి ఈ PMEGP ద్వారా కొర్రమేను చేపల పెంపకం చేపడుతున్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామ వాస్తవ్యులు కొరస దుర్గారావు గారు PMEGP ద్వారా కొర్రమేను చేపల పెంపకం చేపడుతున్నారు. మరి ఈ PMEGP స్కీము ఏ విధంగా అప్లై చేసుకున్నారు, దీని ద్వారా ఎలాంటి ఉపాధి పొందుతున్నారు మొదలైన విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి దుర్గారావు గారు.
8: నమస్కారం సార్.
7: దుర్గారావు గారు, మరి మీరు PMEGP అంటే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారి సహాయంతో కొర్రమేను చేపల పెంపకం చేపడుతున్నారు కానీ, అసలు ఈ కొర్రమేను చేపల పెంపకం అనేది చేపట్టాలని ఏ విధంగా మీకు కలిగింది?
8: సార్, మాకు ఎన్నో రకాలుగా వ్యవసాయం చేసుకొని మేము ఇబ్బంది పడతా ఉన్నాం సార్. మాకు కలెక్టర్ గారు సూచన ప్రకారంగా పరిశ్రమలకి ప్రోత్సహించాలనే దాని మీద ఇవాళ కొర్రమేను సాగు చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి చేసే సందర్భంలో సార్ మేము పెట్టుకుంటాము, కానీ దానికి ఆర్థిక పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటే ఇవాళ కలెక్టర్ గారే మీరు పెట్టుకున్నట్లయితే ఎన్నో రకాలుగా మనకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించడానికి వేరే రకంగా స్కీమ్స్ ఉన్నాయి, దానికి సంబంధించి PMEGP మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు 35% సబ్సిడీతో మీకున్నటువంటి యూనిట్ని మేము సమకూర్చడానికి ప్రభుత్వ యంత్రాంగము అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి మాకు తెలియపరచడం జరిగింది సార్. అదేవిధంగా మాకున్నటువంటి PMEGP ఆన్లైన్ చేయించుకోవడం

0: వల్ల మాకు నా యూనిట్ 6 లక్షల రూపాయల వరకు యూనిట్ మనకు యూనియన్ బ్యాంక్ ద్వారా తీసుకోవడం జరిగింది సార్. దానికి సంబంధించి నాకు ఇన్స్టాల్మెంట్ వచ్చి నెలకి 13,600 రూపాయలు ఇన్స్టాల్మెంట్ జరుగుతుంది సార్. దానికి నేను తీసుకున్నటువంటి 2 మంత్స్ లోనే నాకు రావాల్సినటువంటి సబ్సిడీ 2,10,000 రూపాయలు మేనేజర్ గారి ఫోన్ చేసి చెప్పడం జరిగింది, సబ్సిడీ మీకు పడ్డాయని చెప్పేసి. మాకు చాలా సంతోషమైన విషయం సార్. ఇవాళ మేము ఒక చిన్న పరిశ్రమ మొదలు పెట్టాలన్నా కూడా ముఖ్య కారణం ఏంటంటే ఫైనాన్షియల్. ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇవాళ గవర్నమెంట్ ఒక షూరిటీ లేకుండా కానీ ఒక పూచికత్తు లేకుండా కానీ ఇవాళ మనం ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్ళినట్లయితే మాలటువంటి నిరుద్యోగులకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఈ పిఎంఈజీపీ లాంటి స్కీములు ఎంతో తోడ్పడు కలిగిస్తున్నాయండి. మేము ఈ సాగు చేయడానికి ముఖ్యంగా మాకు వెన్నుముక లాంటిది పిఎంఈజీపీ స్కీమ్ సార్.
1: మరి ఈ స్కీమును ఉంది అని చెప్పి మిమ్మల్ని ఉత్సాహపరిచిన వాళ్ళు
0: సార్? మాకు ఇలా చేసుకోవాలని చెప్పి చెప్పింది ఏంటంటే మాకు మెయిన్ లోకల్లో ఉన్నటువంటి ఐకేపీ సిబ్బంది సార్. వాళ్ళ పాత్ర దీంట్లో మాకు యూనిట్ పెట్టడానికి కానీ ఎంతో వాళ్ళు సపోర్ట్ చేశారు.
1: అంటే స్వయం సహాయక బృందం.
0: స్వయం సహాయక బృందాలు సార్. వారి ద్వారానే మీరు ఇట్లా పెట్టుకుంటున్నారని చెప్పేసి అన్నారు కాబట్టి మాకు ఇట్లా ఉంది పెట్టుకోవడానికి పిఎంఈజీపీ అనే ఒక పోర్టల్ ఉంది, దాంట్లోకి మీరు మాకు సహకరించినట్లయితే మాకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ అందించినట్లయితే మేము ఆన్లైన్ చేసేసి మేమే మీకు దాన్ని మీకు వచ్చేటట్టు చేస్తామని చెప్పేసి మాకు సహాయ సహకారాల ద్వారా మాకు ప్రోత్సాహం లభించింది సార్.
1: మరి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కూడా ఈ చేపల పెంపకం అనేది చేపడుతున్నారు కండి, అది ఏమైనా అప్లై చేశారు?
0: లేదు సార్, ఎందుకంటే పిఎంఈజీపీలో మనం పెట్టిన తర్వాత సార్ మళ్ళీ తర్వాత అది మళ్ళా నెక్స్ట్ పోర్టల్లో వచ్చింది సార్. అది లేకపోతే దాంట్లోనే మేము పెట్టుకునేటోళ్ళము, పిఎంఈజీపీలో వచ్చింది కాబట్టి దీంట్లో మాకు అట్లా తీసుకోవడం జరిగింది సార్.
1: మరి ఈ స్కీమ్ ద్వారా మీరు ఈ కొర్రమేను చేపల పెంపకం చేపట్టడానికి ఎలాంటి పరికరాలు గానీ లేదా స్థలం గానీ ఏ విధంగా అవసరమైంది
0: సార్? ఈ కొర్రమేను చేపలు పెంచాలంటే సార్ గతంలో పెద్ద పెద్ద చెరువులుగా అయ్యే ఉండేది. చేపలు పెంచాలంటేనే నీళ్లు చెరువులు అనేది సార్. ఈ కొర్రమేను విధానానికి వచ్చిన తర్వాత ఏంటంటే సార్ మనకు ఎక్కువ భూమి అవసరం లేదు సార్. మనకున్నటువంటి వనరుల్లో కొంత నీళ్లు మనకు అందుబాటులో ఉండి మనకున్నటువంటి 2-3 కుంటలు స్థలం ఉంటే సార్ మనకు ఈ 1,000 చేపలు పెంచడానికి మనకు చాలా అనువైంది, మనకు అనుకూలంగా ఉంటాయి సార్.
1: మరి దీనికోసం జిల్లా మత్స్యశాఖ వారు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు
0: సార్? నేను ఇది పిఎంఈజీపీలో యూనిట్ పెట్టుకోవడం వల్ల కలెక్టర్ గారు ఫస్ట్ వచ్చి విజిట్ చేసిన తర్వాత ఇంటిమేషన్ తీసుకుని మత్స్యశాఖ వాళ్ళు మనకు వచ్చినారు, డిస్ట్రిక్ట్ ఫిషరీస్ వాళ్ళు వచ్చారు, వచ్చి ఏదైనా చూశారు. చూసిన తర్వాత మేము కూడా మాకు మా వంతుగా నీకు ఏదైనా సహాయం సహకారాలు కావాలన్నా కూడా మేము ఖచ్చితంగా గైడ్ చేస్తా ఉంటాము అని చెప్పేసి మాకు తెలియపరచడం జరిగింది సార్.
1: మరి ఇందులో ఈ కొర్రమేను చేపల పెంపకం చేపట్టేటప్పుడు మీరు దీనికి సంబంధించిన ట్యాంకు అంటే చెరువు గాని చేప పిల్లలను కూడా తీసుకొని రావాలి కానీ ఎక్కడ తీసుకొచ్చారు, ఎట్లా పెంచారు
0: సార్? మాకు ఇదంతా కూడా సార్ మా ఉదయ్ ఆక్వా వాళ్ళు అనేది మనకు పిల్ల గాని సీడ్ గాని సప్లై చేస్తున్నారు సార్. మనకేందంటే అక్కడ మాకు పిల్ల తీసుకోవడానికి సాజీ ఒక చేపకు వచ్చి 15 రూపాయలు పడుతుంది సార్, 1,000 చేపలకు 15,000 పడుతుంది. కానీ ఇక్కడ మనకు అందుబాటులో అనేది ఎక్కడ లేకపోవడం వల్ల మేము నిజామాబాద్ నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది సార్. మాకు ట్రావెలింగ్ ఎక్కువ పడుతుంది, అదే గనక మనకు లోకల్లో ఫిష్ అంటే ఈ కొర్రమేను అనేది దొరికినట్లయితే ఆర్థిక భారాన్ని కూడా చాలా వరకు తగ్గించడానికి అవకాశం ఉంది.
1: మరి కొర్రమేను చేపలతో పాటు ఇంకా కోళ్ల పెంపకం లాంటివి ఏమైనా చేపడుతున్నారు
0: సార్? ఇప్పుడు మనకు ఈ కొర్రమేను చేప పెంచినప్పుడు సార్ ఆ నీళ్లను మనం ఏదైతే వేస్ట్ నీళ్ళని మనం బయటకు పంపిస్తున్నామో అది మనకేందంటే సార్ నైట్రోజన్ అమోనియం శాతం అనేది ఆ వాటర్లో ఉంటుంది సార్. దానివల్ల మనం ఏంటంటే ఆర్గానిక్ ఇప్పుడు మనకేందంటే ఎరువు లేకుండా కూడా మనకు అదే నీళ్లను పారించుకొని సహజంగా మనకున్నటువంటి మనకు ఇంట్లో సరిపోవలసిన కూరగాయలు కానీ ఏదైనా నిత్యావసర మనకు పండ్లు కానీ పంపించడానికి చాలా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సార్ మనకున్నటువంటి పండ్లు చుట్టూ ఫెన్సింగ్ వేస్తాం సార్, దాంట్లో మనకు ఒక 5-6 సార్లు బాతులు కానీ నాటుకోళ్ళు కానీ పెట్టుకుంటే ప్రత్యేకంగా వాటిని చూడాల్సిన అవసరం లేదు. మనం పొద్దునైతే ఎట్లా మనం వాటిని కొరమేనకు దాణ వేయడానికి వెళ్తామో ఆ చుట్టుపక్కల ఉన్నప్పుడు వాటిని మనం చూసుకున్నట్లయితే మనకు రైతుకు ఖచ్చితంగా ఒక నికర ఆదాయం అనేది వస్తుంది అనేది నా ఆలోచన.
1: ఈ కొర్రమేను చేపల పెంపకం కోసం మీరు అప్లై చేసుకున్నప్పుడు బ్యాంకు వారు మీకు ఇట్లా లోన్ శాంక్షన్ అయిందని చెప్పారు కండి, మరి వాళ్ళు డైరెక్ట్ గా మీకు అమౌంట్ ఇచ్చారా లేక ఇప్పుడు తవ్వడానికి కొంత లేకపోతే ఇంకా ఇతర పరికరాల కోసం ఇచ్చారా, ఎలాంటి పరికరాలు?
0: యూనిట్ శాంక్షన్ అయిన తర్వాత మనకు ఖచ్చితంగా డబ్బు రూపంలో మనకి ఇవ్వరు సార్, ఎందుకంటే మనకు దేనికి ఎంత అవుతుంది అనేది మనం వాళ్ళ కొటేషన్ రూపంలో మనం ఎస్టిమేషన్ ఇస్తాం సార్. ఇస్తే ఎవరికి ఎంత పోతుంది అనేది వాళ్ళే డైరెక్ట్ బ్యాంక్ ద్వారానే వాళ్ళు చెల్లింపులు జరుగుతాయి సార్, మనకైతే వాళ్ళు డబ్బులు ఇవ్వరు సార్. సార్ మాకు ఏంటంటే మాకు ఉదయ్ ఆక్వా కన్స్ట్రక్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి మేము ట్యాంక్ ఫీడ్ సీడ్ దానికి

0: సంబంధించిన కొంత మెటీరియల్ తీసుకున్నాం సార్, పైపులు అయితే గానీ ఇంకా బ్యాగ్స్ అవుతా గానీ, బ్లోయర్ ఇచ్చారు, దానికి సంబంధం మోటార్ గానీ పైపులు గానీ వాళ్ళ దగ్గర తీసుకున్నాం కాబట్టి ఆ అమౌంట్ మొత్తం కూడా వాళ్ళకే చెల్లించడం జరిగింది సార్. సార్, మాకు ఈ కొరమేం చేపలు పెంచడానికి ఈ 4 నెలలు ఆ షెడ్ ఒకటి పెట్టుకుని దాంట్లో ట్యాంక్ పెట్టుకుని దాంట్లో పెంచిన తర్వాత సార్ 4 నెలల తర్వాత మనం ట్యాంక్ నుంచి బయటికి తీసి పాండ్లు వదలాలి కాబట్టి దానికి కూడా మనకు మన ఆర్థికంగా మనకు మీద పడకుండా సార్, ఉపాధి హామీ పథకంలో మనము ఫారం పాండ్ దరఖాస్తు పెట్టుకున్నట్లయితే 0 బడ్జెట్తో వాళ్ళు ఆ ఉపాధి హామీ కూలీలు పనిచేసుకొని మనకు కావాల్సినటువంటి చేపల చెరువును తవ్వించడానికి వెసులుబాటు ఉంది, దాని ద్వారానే చేయించుకున్నా సార్.
1: మరి ట్యాంక్ లో చేపలకు ఏమైనా ఆక్సిజన్ ప్రత్యేకంగా మీరు సరఫరా చేస్తారండి?
0: సార్, మాకు ఆ క్లైమాక్స్ ఉన్న మనకటి వాతావరణాన్ని బట్టి మనకు ఉన్నటువంటి బ్లోయర్ ని ఆన్ చేసుకొని సార్ మనకు 10-15 నిమిషాలు మనం రోజుకొచ్చి 1-3 సార్లు మనం పెట్టినట్టయితే ఆ చేపకి అనేది ఆక్సిజన్ అందడం వల్ల అది ఒక యాక్టివ్నెస్ లోకి వస్తుంది సార్, దాని వల్ల కూడా మనకు అవకాశం కూడా ఉంది సార్.
1: అయితే మీకు వచ్చిన 6 లక్షల బ్యాంక్ లోన్లే కాకుండా ఉపాధి హామీ ద్వారా ఫ్రీగా చేపల చెరువు అనేది తవ్వించారు, అంటే సుమారు ఎంత విస్తీర్ణంలో ఉంది
0: సార్? అది ఫారం పాండ్ సైజ్ వచ్చి సార్ 20 మీటర్లు పొడవు, 20 మీటర్లు వెడల్పు సార్, దానికి వచ్చి 3 మీటర్లు లోతుతో తవ్వించడం జరిగింది. దానికి అంచనా విలువ సార్ 4 లక్షల రూపాయలు ఉపాధి హామీ ద్వారానే శాంక్షన్ అయింది సార్. మనకు ఎవరైతే వేసీకర్స్ పని చేస్తారో వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది,
1: అది గవర్నమెంట్
0: గవర్నమెంట్ ద్వారానే జరుగుతుంది సార్. అది మాకు ఎందుకంటే ఈ నాలాగ ఆలోచన నుండి కొరమేం చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ ఉపాధి హామీ స్కీమ్ను ఉపయోగించుకొని మనం చేసినట్లయితే మన గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసే వాళ్ళు అవుతాము, ప్లస్ మనకి ఇది కూడా ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది, ఇవాళ ఉన్నటువంటి భవిష్యత్తులో గ్రౌండ్ వాటర్ అనేది బాగా డెప్త్కి వెళ్ళిపోతుంది కాబట్టి మనం కూడా ఇట్లా చేస్తే మన ఊర్లో కూడా మనం ఎంతో కొంత సోర్స్ కలిగి ఇచ్చిన వాళ్ళం అవుతాం.
1: ఇప్పుడు మీరు ఈ PMEGP ద్వారా కొరమేం చేపలకు సంబంధించిన చెరువును ఏర్పాటు చేసుకున్నారు కానీ అంటే దీనికోసం ఏమైనా మీకు భూమి ఉండాలన్నారా లేకపోయినా పర్లేదు ఇస్తామని చెప్పారు
0: సార్? ఖచ్చితంగా కొరమేం చేపలు పెంచాలంటే ఖచ్చితంగా మనకు 3 క్వింటల్ 4 క్వింటల్ భూమి ఉండాలి సార్, ఎందుకంటే ఇవాళ మనకు ఇంట్రెస్ట్ ఉండి మనకు బ్యాంక్ లోన్ ఇచ్చినా లేకపోతే ఏ అధికారి సపోర్ట్ చేసినా మినిమం మనకి ఇంత ల్యాండ్ అనేది లేనప్పుడు ఈ స్కీమ్ పెట్టుకోవడానికి అవకాశం లేదు సార్.
1: చెప్పారు
0: మాకున్నటువంటి భూమి మాకు మెసులుబాటు ఉంది కాబట్టి ఓకే సార్, కానీ ఈ ఆలోచన నుండి భూమి లేకుండా అయితే అది ఇంపాసిబుల్ జరగదు సార్, ఎందుకంటే మాకు వ్యవసాయం ఆల్రెడీ చేసుకునే వాళ్ళం కాబట్టి మాకు ప్రత్యేకంగా బోర్ వేయాల్సిన అవసరం లేదు, బోర్ ఉంది అదే వాటర్ మేము వాడుతున్నాం. అది కానీ ఇలా కొరమేం చేపలు పెట్టాలంటే ఖచ్చితంగా బోర్ ఉండాలి, కనీసం 3-4 క్వింటల్ అయితే భూమి ఉండాలి సార్.
1: కొరమేం చేపల పెంపకం పెంచేటప్పుడు ఎన్ని దశలుగా పెంచుతా ఉంటారు
0: సార్? ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఒక క్రాప్ వచ్చేసి సార్ దాని పంట కాలం 8 నెలలు సార్, అంటే మాకేందంటే ఇక్కడ వెసులుబాటు ట్యాంకీలో 1-4 నెలలు పాండ్లకు 1-4 నెలలు పెంచుతాం కాబట్టి ట్యాంకీ ఖాళీ అయిన తర్వాత ఇంకో బ్యాచ్ దీంట్లో పెట్టుకోవడం వల్ల అట్లనే మనకు 4 నెలలకు ఒక బ్యాచ్ మనం చేసుకోవడం వల్ల 3 బ్యాచ్లు ఇస్తాం సార్ 12 నెలల్లో. ఖచ్చితంగా మనకి సంవత్సరం మొత్తం కూడా మనము ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి మనకు ఉపయోగపడుతుంది సార్. ఇది 3 పంటలు ఖచ్చితంగా అయితే మనం తీయవచ్చు సార్.
1: మరి ఈ చేపల చెరువు పెంపకం విషయంలో ఎవరెవరు మీకు సహాయపడుతుంటారు
0: సార్? మాకు ఫస్ట్ ఈ కొరమేం చేపలు పెంచండి అని చెప్పింది ఫస్ట్ స్వయం సహాయక సంఘాల నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, వాళ్ళ ద్వారాగా మేము డెమోకి వెళ్ళడం జరిగింది సార్. ఆ డెమోకి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు ఉదయాక్వా వాళ్ళని డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో ఆ కలెక్టరేట్ లో పిలిపించి వాళ్ళలో ఉన్నటువంటి రైతులతో సందేహాలు గానీ సలహాలు ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే పేర్లు ఇవ్వండి, వారికి మేము ఏ సహాయ సహకారాలను చేస్తామని చెప్పేసి ఇట్లా జిల్లా కలెక్టర్ గారు జితేష్ పాటిల్ గారు ప్రత్యేకంగా సార్, ఎందుకంటే కలెక్టర్ గారు ఇక్కడ భద్రాద్రి డిస్ట్రిక్ట్ లో మా లాంటి గిరిజన రైతుల్ని ప్రోత్సహించడంలో ప్రత్యేక చొరవ సార్, ఎందుకంటే వ్యవసాయంలో ఎంతో మంది పత్తి వేస్తే పత్తి వేస్తున్నారు, వేలు వేలు పెడుతున్నారు, మిరప తోటలు వేస్తున్నారు, తర్వాత ఊరేస్తున్నారు, ఏదో వర్షం వస్తుంది, వర్షంలో పంట చేతికి రాగానే కొట్టకపోవడం జరుగుతుంది, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరుగుతుంది. అదే కొరమేన సాగు చేసినట్లయితే నీకు ఏ వర్షం వచ్చినా ఏ వరద వచ్చినా నీ ఇంట్లో కూలీడు వచ్చి పని చేయకున్నా కూడా నీకు అనేది మినిమం ఇన్కమ్ చూపించేది కొరమేన సాగు. ఖచ్చితంగా మీరు అందే తోళ్ళు దీన్ని సద్వినియోగం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా దీనికి ఒకటి సార్ మునగ చేసుకోమంటున్నారు కలెక్టర్ గారు, ఎందుకంటే పత్తి వేస్తున్నారు 1-2 సార్లు వేస్తున్నారు, మధ్యలో ఒక మునగ వేయండి. ఉపాధి హామీలో మీకు అన్ని చేస్తున్నాం, ఫిట్స్ దీపిస్తున్నాం, మొక్కలు సప్లై చేస్తున్నాము, అన్ని రకాలు చేస్తున్నాము, అన్ని చేసిన తర్వాత క్రాప్ మీరు తీసుకుంటారు కదా అనేది ఒక రకంగా చెప్పాలని సార్ కలెక్టర్ గారు. వ్యవసాయ రంగాన్ని వ్యవసాయ శాఖ వాళ్ళు చేయలేనటువంటి సలహాలు సూచనలు ఒక జిల్లా కలెక్టర్ గారు రితేష్ పాటిల్ గారు ఖచ్చితంగా గ్రామాల్లో తిరుగుకుంటూ ఇట్లా చేయడం జరుగుతుంది, మాకు చాలా సంతోషంగా ఉంది సార్.
1: అయితే మీరు లోన్ తీసుకున్నారు, కొరమేం చేపల చెరువు ఏర్పాటు చేసుకున్నారు, మరి లోన్ ఏ విధంగా తీరుస్తున్నారు
0: సార్? మాకు ఈ లోన్ విషయానికి వచ్చినప్పుడు కొంత ఇబ్బంది అనిపించింది సార్, ఎందుకంటే ఈ పంట కాలం ఏమి 8 నెలలు, ఇవాళ మనం కట్టాల్సిందేమో 4 నెలల కట్టాలి సార్. అయితే మనకేందంటే సార్ ఇప్పుడు అప్ అనేది కొంచెం బ్యాంక్ దగ్గర స్కోర్ విషయం

0: లోకి చూసినా కూడా కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉండాలని మాకు కొంత మాకున్నటువంటి వెసులుబాటులో మేము సమకూర్చుకొని ఆ ఇన్స్టాల్మెంట్ కడుతున్నాం సార్.
1: చాలా ధన్యవాదాలండి. మరి PMEGP ద్వారా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి చేపల చెరువు మరింతగా అభివృద్ధి చెంది ఆర్థికంగా మీరు ఇంకొంత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామండి. మరి ఈ PMEGP ద్వారా చేపల చెరువు నిర్మాణం గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారండి. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: మీనింతవరకు చేపల చెరువు నిర్వహణలో ప్రధానమంత్రి ఉపాధి కల్పనలో భాగంగా PMEGP లబ్ధిదారు కె. భద్రయ్య గారి అనుభవాలు తెలుసుకున్నారు.
3: अरे सुन तो
4: मुझे क्या सुनाना चाहते हो जो सुनाओ मेरी स्वतन को
3: किसको
4: अरे वही तुम्हारा मोबाइल फोन जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं हुँ?
3: अच्छा ये बात है
4: हाँ क्यों क्या हुआ अब बात नहीं होती क्या
3: अब तो झट से बात हो जाती है
4: ऐसा क्या
3: हाँ अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है ये देखो आ गया
4: अरे वाह इसका मतलब इंतजार की घड़ी अब खत्म
3: हाँ
4: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है
5: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें किसानों का दोस्त किसान कॉल सेंटर
2: కార్యక్రమంలో తర్వాతి అంశం కోడి పిల్లల పెంపకం వివరాల గురించి తెలుసుకుంటారు.
6: కోడి పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని మెళకువలు తెలుసుకుందాం. కోడి పిల్లలు తొలి దశలో పరిసరాల ఉష్ణోగ్రత మార్పులకు తట్టుకునేంత శక్తి కలిగి ఉండవు. అందువల్ల కృత్రిమంగా వేడి అందిస్తారు. దీన్నే బ్రూడింగ్ అంటారు. ఈ బ్రూడింగ్ ఆయా ప్రదేశాల వాతావరణ పరిస్థితులను బట్టి 4 నుండి 6 వారాల వరకు అవసరమవుతుంది. అయితే బ్రూడింగ్ ఉపయోగించే బ్రూడర్ కింద వేడిని పిల్లల వయసును బట్టి క్రమంగా 90 నుండి 95 సెంటీగ్రేడ్ ఫారెన్హీట్ నుండి 70 నుండి 75 సెంటీగ్రేడ్ ఫారెన్హీట్ వరకు తగ్గించాలి. బ్రూడర్ కింద వేడి ఎక్కువైతే కోడి పిల్లలు దూరంగా వెళ్లిపోతాయి. తక్కువ అంటే కోడి పిల్లలన్నీ మధ్యలోనే గుంపుగా ఉంటాయి. దీన్ని బట్టి వేడిని అంచనా వేసి వేడిని తగ్గించడమో లేదా పెంచడమో చేయాలి. 4 అడుగుల వ్యాసం గల బ్రూడర్ కింద 250 నుండి 300 కోడి పిల్లలను పెంచవచ్చు. అలాగే తగ్గించడానికి బల్బుల సంఖ్య తగ్గించడం లేదా బ్రూడర్ ఎత్తు పెంచడం చేయాలి. కోడి పిల్లలు వచ్చిన తరువాత ముందుగా అమర్చిన బ్రూడర్ కింద వదిలేసే ముందు కోడి పిల్లల ముక్కులను నీటి తొట్లలో ముంచాలి. దీనివల్ల అవి నీరు తాగడానికి అలవాటు పడతాయి. చుట్టూ అమర్చిన అట్టదన్ని 2 రోజులకోసారి క్రమంగా దూరంగా జరుపుతూ 10వ రోజున పూర్తిగా తీసివేసి గది మూలల్లో అట్టలను అంచున 3-4 నీటి తొట్లను అమర్చాలి. వాటిని రోజు శుభ్రపరిచి మళ్లీ నీటితో నింపుకోవాలి. కోడిపిల్లల గృహంలో రాత్రంతా లైట్లు వెలుగుతూ ఉండాలి. కోడిపిల్లలకు మొదటి 7 నుండి 10 రోజుల వ్యవధిలో డీబీకర్ అనే పరికరం సహాయంతో ముక్కును కత్తిరించాలి. దీనివలన కోడిపిల్లలు ఒకదాన్నొకటి పొడుచుకోవడం, మేతను తొట్ల నుండి కిందకి తోసివేయడం అనేది తగ్గుతుంది. సాధారణంగా పుట్టినరోజునే కోడిపిల్లలకి హేచరీ గారు మేరెక్స్ రోగానికి టీకా వేస్తారు. తరువాత సామాన్య రోగాలైన కుక్కెర తెగులు, గంబోరో, ఇంకా మసూచి వ్యాధులకు ఈ దశలో తగిన మోతాదు ఇంకా పద్ధతుల్లో టీకాలు వేయించాలి. రక్తపారుడు రోగం రాకుండా మేతలో కాక్సిడియోస్టాట్ మందులు, ఏంప్రాలు లేదా డాట్ వంటి మందులను కంపెనీ వారు సూచించే మోతాదులో కలపాలి. కోడిపిల్లల పెంపకంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే ప్రతిరోజు 2 లేదా 3 సార్లు కోడిపిల్లల ఆరోగ్య అవసరాలను చూడాలి. చిన్నపిల్లలను పెంచే షెడ్డుకు మరియు పెద్ద కోళ్ల షెడ్డుకు మధ్య కనీసం 100 గజాల దూరం ఉండాలి. పెద్ద కోళ్ల షెడ్లో పనిచేసే వ్యక్తి చిన్న కోడిపిల్లల షెడ్డులో ప్రవేశించకూడదు. ఎప్పుడూ లిట్టరు తడి కాకుండా పొడిగా ఉండేలా జాగ్రత్త పడాలి.
2: మీరింతవరకు కోడిపిల్లల పెంపకం వివరాల గురించి తెలుసుకున్నారు.
7: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
8: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
9: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

నిలయంలో సమయం 7:40 వస్తుంది మరికొద్ది క్షణాల్లో. వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

రేపు ఉదయం 9:45 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా మన్మధుడు చిత్రం కోసం వేణు సుమంగళి పాడిన పాటకు గీత రచన సిరివెన్నెల సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

ఇప్పుడు వినండి భక్త కన్నప్ప చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. నిజామాబాద్ న్యూ ఏంజల్స్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ కుమార్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో. ఇప్పుడు వినండి, ప్రేమ్నగర్ చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు, ఇల్లందు బాటంఫీట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, కృష్ణ చరిత, చాపెల్, చైతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజా, రాధాపాసి, భవపాసి, రోహిత్, ఉమారోషిణి, మీనాకుమారి, పార్వతీబాయి, చోటాపూరన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్, ప్రవీణ్, సుందర్రాజ్, జి వెంకటేశ్వరరావు, రాంఫల్ పాసి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట.

చెక్కే పై పై నవ్వులు ఉన్నాయి. మనిషికి లేని అందం కోసమే రంగులు ఉన్నాయి. ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్.

అజ్జి పుల్ల గీచేసేయ్, నీలో సైతం తరిమేసేయ్. డ్రైవ్ ది డెవిల్ అవుట్. నేను పుట్టాను లో.

0: don't care.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి స్వయంవరం చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియా నుండి డ్రైవర్ బాబా, మెకానిక్ రఫీ, వీరభద్రం, అమ్మని, వీరన్న, శ్రీకాంత్, హయ్యూబ్, గోరేబాబా, జమీల్, ఇంకా వీరి స్నేహితులు వీరందరి కోసం ఈ పాట.

0: ఇప్పుడు వినండి యుగంధర్ చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్నగర్ మండలం గరీపేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.
1: గంజాయి దమ్ బిగిల్చి కొడితే

मुल्लो कालु अरे अरे भाई मन काल्लकु सलाम चेस्ताई

ఎల్ల కర్మ కాలింది కత్తి మీది సామైంది రోయ్ హోయ్ సరదాగా తిరిగేవాణ్ణి దొరలాగా బతికేవాణ్ణి ఆహా సరదాగా తిరిగేవాణ్ణి దొరలాగా బతికేవాణ్ణి ఎవరో పెద్దల రంగుల వల్లో చిరుక్కుపోతిరి రోహ ఇంకా నేనట్ట ఇంకా నేనట్ట తప్పుకోను రోయ్ నిన్న

0: ಕೈ ಪೂಟ ನಿನ್ನ ಸಲ್ಲೆ ಅಯ್ಯ ಮೆರು ಬನ್ನಿ ರೋಣೆ ಅರೆ ಮೋಯೂರು ಸಿನ್ನೋಣೆ ನಿನ್ನ ಸಲ್ಲೆ ಅಯ್ಯ ಮೆರು ಬನ್ನಿ ರೋಣೆ.
1: ಆಕಾಶವಾಣಿ ಕೊತ್ತಗುಡಂ ಕೇಂದ್ರ మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: కార్యక్రమంలో ఇప్పుడు వినండి దసరా బుల్లోడు చిత్రం నుండి పాటను కోరుతు

0: ఉన్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 54వ డివిజన్ సఫాయి బస్తీ నుండి ఇబ్రాహీం, రజియా, ఫయాజ్ బాబా, రియాజ్, అఫ్జల్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు ఇదే పాటను కోరుతున్న శ్రోతలు, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపొడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.
1: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు జారి

కార్యక్రమంలో ఇప్పుడు వినండి మువ్వా గోపాలుడు చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. సంగారెడ్డి జిల్లా హతినూరు మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం మువ్వా గోపాలుడు చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి రోజులు మారాయి చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం ఏరియా నుండి అమ్మని, అయ్యూబ్, మస్తాన్, మహబూబ్ ఇంకా వీరి స్నేహితులు ఇదే పాటను కోరుతున్న శ్రోతలు. అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నెమలికొండ నాగాచారి, శేషారత్నం, భవానీ, వెంకటలక్ష్మి, త్రివేణి,

మహేశ్వరి, భార్గవాచారి, నరసింహాచారి, అనసూర్యమ్మ, కె జ్యోతి, నందు ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం రోజులు మారాయి చిత్రం నుండి ఈ పాట.

0: ప్రకటన. స్పాట్ కౌన్సిలింగ్ మరియు ప్రవేశం కొరకు కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల అనగా జూలై 4, 2020 స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీ బండి శ్రీనివాస్ గారు తెలిపారు. పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మరియు 10వ తరగతిలో ఉత్తీర్ణులై ఉన్న విద్యార్థులు ఈ నెల 1 నుండి 3వ తారీఖు సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు పత్రంతో పాటు అన్ని సర్టిఫికేట్లు, జిరాక్స్ కాపీలను జత చేయాలని కూడా సూచించారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలని, ఈ అడ్మిషన్లకు ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మరియు ఇతర ధృవపత్రాలతో హాజరు కావాలని అన్నారు. ప్రకటన విన్నారు శ్రోతలు. ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి దేశోద్ధారకులు చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు, ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట.
1: అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు, కడుపు మళ్ళీ న్యాయమడిగితే ఎర్ర

ారు మట్టి నాయాళ్ళు ఆకలై అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు.

0: చూడన్నారు నాయాళ్ళు.
1: కార్యక్రమంలో చివరగా సత్యకాలపు సత్తయ్య చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిప్రంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, నాగచైతన్య, శ్రీదేవి, ధరణి, కుర్స, రేఖ, దేవరాజు, ఊకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. ఇదే పాటను కోరుతున్న శ్రోతలు, ప్రగతి నగర్ నుండి రేగల్ల వీరన్న, మహబూబ్, మహమ్మద్ జమాల్, ఇంకా వీరి స్నేహితులు. వీరందరి కోసం ఈ పాట

0: Melody。
1: మీరింతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం కిన్నెరలహరి విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య, అనంతరం న్యూస్ ఎట్ 9 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ప్రకటన. స్పాట్ కౌన్సిలింగ్ మరియు ప్రవేశం కొరకు కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల అనగా జూలై 4, 2026 స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీ బండి శ్రీనివాస్ గారు తెలిపారు. పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మరియు 10వ తరగతిలో ఉత్తీర్ణులై ఉన్న విద్యార్థులు ఈ నెల 1 నుండి 3వ తారీఖు సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు పత్రంతో పాటు అన్ని సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలను జత చేయాలని కూడా సూచించారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలని, ఈ అడ్మిషన్లకు ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మరియు ఇతర ధృవపత్రాలతో హాజరు కావాలన్నారు. ప్రకటన విన్నారు.

రేపు ఉదయం 9:45 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. శ్రోతలు 100.1 MHz చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి గుడి గంటలు చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కథానాయకుడు చిత్రం నుండి ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార వివరాలు వింటారు. ముందుగా రేపటి ఉదయం ప్రసారంలో 9:45 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీరామ భక్తి గీతాలు, 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి ఉరిమిల్లా సునంద, 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో జూలై మాసంలో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

గంటల 45 నిమిషాలకు, ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి 6:55 నిమిషాలకు, సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి 7 గంటలకు, జిల్లా సమగ్ర నివేదిక 7:05 నిమిషాలకు, తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 నిమిషాలకు. ఆరోగ్య కార్యక్రమాలలో గుండెకు వేకువ జామున గండం, కొన్ని వివరాల గురించి తెలుసుకుంటారు. 7:30 నిమిషాలకు సేవా తత్పరుడు డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గురించి ప్రసంగం వింటారు. 7:45 నిమిషాలకు క్రీడాలోకంలో హాకీ ప్లేయర్ కోచ్ శ్రీ ఎస్కే ఇమామ్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి డి కిరణ్ కుమారి. అనంతరం చిత్రగీతాలు. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సంవత్సరం, 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం, అనంతరం చిత్రగీతాలు. 9:45 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 10:00 జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్య దేవో భవ పరిచయాలతో కూర్చిన కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి కల్వకొలను నాగలక్ష్మి. 10:30 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట రికార్డెడ్ ప్రోగ్రాం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 11:30 చిత్రగీతాలు. ఇక రేపటి మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఏకేసి నటరాజన్ గారి క్లారినెట్ వాదనం వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 కార్మికుల కార్యక్రమంలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సమాజ సేవలో వైద్యులు డాక్టర్ రాజశేఖర్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి జి పద్మం. అలాగే వన సంస్కృతి మన సంస్కృతి ఎల్ జాషువా గారి ప్రసంగం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 చిత్రగీతాలు, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ ప్రోగ్రాం, 3:30 ఏకచిత్రగానం, 4:00 నుండి చిత్రగీతాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో పురుగు మందుల పిచికారిలో జాగ్రత్తలు, ఇంకా కూరగాయలు పండ్ల తోటల కలుపు నిర్మూలన గురించి తెలుసుకుంటారు, జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 కిన్నెర లహరి శ్రోతల కోరిన చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 చిత్రగీతాలు, 10:00 రాగం తానం పల్లవి హైదరాబాద్ కేంద్రం నుండి, 10:45 మధురిమ శీర్షికన ఆపాత మధుర గీతాలు వింటారు. ప్రసార వివరాలు విన్నారు. ఇవి రేపు ప్రసారమయ్యే మా ప్రసార వివరాలు.

రేపు ఉదయం 5:53 100.1 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. మరి జై హింద్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:06 దాటి 5 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. మరి జై హింద్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:06 దాటి 5 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి